ఇది పెద్ద ఇబ్బంది అండి. ఋషులు తీసుకొచ్చి అన్నింటినీ ఎక్కడ పెట్టారంటే నీ మనసుని తరింప చేయడం దగ్గర పెట్టారు. అది వదిలిపెట్టి ఇంకా మిగిలినవి ఎన్ని చేసినా వాళ్ళు వద్దన్నారు. దానికి దీన్ని ఉపకరణంగా వాడు, అంతేకాని అది వదిలేసి దీన్ని ఇంకో దానికి వాడితే ప్రయోజనం తక్కువ అని చెప్పేశారు అంతే. మనస్సుకి శుద్ధి లేకుండా మీరు దీంతో అల్లరంతా చేశారనుకోండి. ఏదో శంకర భగవత్పాదులు శివానంద లహరిలు అంటారు, ఎందుకురా ఇలా తిరుగుతావు నువ్వు అనవసరంగాను, పర్వతాలు ఎక్కుతావు, చెట్లు ఎక్కుతావు, చెరువుల్లో కడతావు, తామర పూలు తెస్తావు, బిల్వతలాలు తెస్తావు, అన్నీ తెస్తావు, తీసుకొచ్చి పూజ చేస్తావు, ఎవడకు కావాలి ఇవన్నీ? నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా, నీ వెంట పడడానికి సర్వేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు, ఒక అక్షతలోకి అన్నీ వస్తాయి. అది నీకు చేతకాలేదా? ఉపయోగం ఏమిటి? ఎన్ని చేసినా దాని వలన ఉపయోగము తక్కువ. అంటే చెయ్యొద్దా అండి? నీ మనసు బాగా నిలబడాలంటే ముందు కాయికంగా వాచికంగా చేయడం మొదలు పెడితే మనసు నిలబడుతుంది. మనసుతో చేయమన్నారు కదండి, అందుకని మేము ఇవన్నీ మానేసామండి అంటే ఎలా నిలబడుతుంది? మామిడి పండు తినకుండా మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పండి. మారేడు దళం మీరు చేత్తో పట్టుకుని శివలింగం మీద వేస్తే ఎలా అంటుకుంటుందో మీరు చూశారనుకోండి. అప్పుడు మనసుతో చేయండి. మనసుతో చేయమన్నారు కదండి, నేను మానేశానండి బిల్లదళాలతో పూజ అనకండి. అప్పుడు ఆ మళ్ళీ నన్ను ఇరికించకండి అందులోకి. అప్పుడు అది మీరు ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి స్థితిలో ఎదగగలగడం ఉపాసన. ఇది ఎదగకుండా తిరగడం అది అంత సమంజసంగా ఉంటుంది అని అంగీకరించరు పెద్దలు. అప్పుడు 10 తలకాయలు ఉంటే అడగాలి, వేదం చదువుకుంటే అడగాలి, ఘన జరిగితే అడగాలి, జడ జరిగితే అడగాలండి. అందుకే ఎవడక్కాలని అన్నారు శంకరాచార్యుల వారు కూడా. నరత్వం దేవత్వం అన్న శ్లోకంలోన ఆయన ఒక చోట అంటారు, నువ్వు వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి, నువ్వు ఎవడైతే అడగాలరా, ఇదీయం మృత్పద్మం జది భవద దీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు బ్రహ్మచారి అయితే ఎక్కువ, గృహస్థు అయితే ఎక్కువ, సన్యాసి అయితే ఎక్కువ, నీ మనసు పెట్టావా నాకు చెప్పు. నీ మనసు పెడితే ఈశ్వరుడు నీ వెంటబడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో ఆయన. వాణ్ణి వాడి కోసం కాదు, భక్తుణ్ణి రక్షించకపోతే నేను ఉన్నానని ఎవరిని నమ్మడిగా. అందుకని వాణ్ణి వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఎంత పెద్ద మాట అండి నిజంగా పోతన గారిది, ఏమి ఆంధ్రీకరణ! ఇది పట్టుకోవడం నీ సంస్కారం, నీ ఉపాసన. ఇది నేర్చుకోకుండా సుందరకాండ వింటే ఉట్టినేని నీ శ్లోకాలన్నీ చదివి కనంతా చెప్పడం ఎంతసేపు అండి? 10 నిమిషాలు ఇవాళ ఇంటిన్నరకి మొత్తం రామాయణమే పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఏ ఎందుకది? అదేం సిలబస్సా? అది పూర్తి చేస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంటే ఆ సిలబస్ పూర్తి చేసి. నా వలన మీకేమైనా ప్రయోజనం కలిగితే నేను సుందరకాండ చెప్పినట్టు. మీ సమయం నేను తినేసాను అనుకోండి, ఇక్కడ 3000 మంది ఉంటే 3000 మంది యొక్క 2 గంటలు అంటే 6000 గంటల సమయం ఎందుకో పనికి రాకుండా మీకు కొత్తగా ఒక్క విషయం తెలియకుండా నేను చెప్పి పెడితే ఆ కాలాన్నంతటికీ నేను జవాబుదారి. కాబట్టి ఎక్కడో ఒక్క విషయమైనా ప్రస్తావన చేయకుండా గబగబా దేనికి చదవడం, దేనికి చెప్పడం నేను? కాబట్టి మీరు ఈ ఉపాసన రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. ఆయన వెడుతున్నాడు అశోకవనానికి. అశోకవనానికి వెడుతున్నప్పుడు ఆయన అనుగమించారు రాజు, కాబట్టి అనుగమించారు. అబ్బో శ్వేత ఛత్రం పట్టారు, ముందు కొంతమంది వాద్య పరికరాలు పట్టుకున్నారు, కొంతమంది విచ్చుకత్తులు పట్టుకున్నారు, కొంతమంది తొలగండి తొలగండి అంటూ, తొలగడానికి ఎవరుంటారు అక్కడ? వాడు తప్ప. అయినా అదో మర్యాద, తొలగండి తొలగండి అంటున్నారు, తీసుకెడుతున్నారు. అయితే చిత్రమే

0: మాట్లాడటంలో తెలుసా అండి?
1: మహర్షి చాలా అందంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, కాచిద్రత్నమయీం స్థాలీం పూర్ణాం పానస్య భామిని దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సవర్ణదండమపరా గృహీత్వా పృష్టతో ఏయౌ. చంద్రమండల సన్నిభమైనటువంటి ఒక గొడుగుని వెనక పట్టుకుని ఒకరు ఎడుతున్నారు. గొడుగు ముందు పట్టుకెళ్ళిపోతుంటారు, ఇదో విచిత్రం. ఊరిరిగింపులు పెడుతుంటాయి కదా, గొడుగట్టుకున్నవాడు గొడుగట్టుకుంటే చాలు. అక్కడ ఏమైనా కనపడింది అనుకోండి, ఈశ్వరుడు సేవ చేయాలి తాపత్రయం. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ గొడుగట్టుకుని ముందు వెళ్తుంటాడు. ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు, ఎందుకు ఆ గొడుగు అంటే వాడు గొడుగట్టుకున్నాడు చాలు. గొడుగుని గొడుగట్టుకోవడం కాదు, గొడుగు ఈశ్వరుడికి పట్టుకోవాలి కదండి. కాబట్టి ఈశ్వరుడికి ఎండ పడకుండా నీడ పట్టడానికి గొడుగట్టుకోవాలి. నేను మొన్ననే ఇక్కడ ఎక్కడ చూశాను, అదేంటంటే గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతున్నారు, గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతుంటారు. గొడుగట్టుకున్నవాడు వెనక ఉండాలి. వెనక ఉంటే ఆయన మీదకి ఛత్రం పట్టుకోవచ్చు. అది కాదు ఇది కాదు, ఇప్పుడు అదొక విచిత్రమైన పద్ధతి. ఏమిటో గొడుగులు, రెండు పెద్ద గొడుగులు అటోటి ఇటోటి పట్టుకుంటారు, మధ్యలో ఆయన ఎండలోనే ఉంటాడు. అది విచిత్రం. ఎవరుంటారంటే నీళ్ళలో వీళ్ళిద్దరే ఉంటారు ఆ గొడుగులు పట్టుకున్నవాడు. మీరు చూడండి, ఈశ్వరుడి మీద నీడే ఉండదు, వీళ్ళిద్దరూ గొడుగులట్టుకుని పక్కన నుంచి ఉంటే చూడడానికి బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే ఈశ్వరుడు వాహనం మీద ఎడుతుంటే ఒక ఆయన ఇటువైపుకి తిరిగి చావరం వేస్తుంటాడు. మీరు చూశారో లేదో, టీవీల్లో కనపడుతుంటాడు. ఈశ్వరుడు ఎడుతుంటాడు వాహనం మీద, ఒక ఆయన నించుని మీకు బాగా కనపడేటట్టు వేస్తాడు. ఎందుకంటే ఎదురుకుండా టీవీ ఛానల్స్ తీస్తున్నాయి. చామరం టీవీ ఛానల్ కోసం నీకా ఈశ్వరుడికా? ఈశ్వరుడికైతే ఇటు తిరిగివి. నీవు టీవీ ఛానల్లో బాగా కనపడాలంటే ఇలావి. మీరు చూడాలా, అలా ఉంటాయి సేవలంటే. అది కాదు సేవ, ఇక్కడి నుంచి వస్తే సేవ. కాబట్టి కాచిద్రత్నమయీం స్థాలీం పూర్ణాం పానస్య భామిని, ఒక ఆవిడ దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పాణిన. కుడి చేత్తో పట్టుకుని మళ్ళీ వాడికి శాస్త్రం, ఎందుకంటే ఎడం చేత పట్టుకుంటే దూష్యం, అవమానించినట్టు. చాలా జాగ్రత్తగా కుడి పక్కన కుడి చేత్తో పట్టుకుని ఒక భామ బంగారు పాత్రలో మద్యం పట్టుకెడుతోంది. ఎవరికి? విశ్రవసోబ్రహ్మ కుమారుడి, వేదం చదువుకున్నవాడికి కాల్సన ఈ చదువు. ఎవరికి అంటే, బాగా మీరు పట్టుకోవలసింది ఏమిటంటే, ధర్మము అన్న మాటకు అర్థం తెలిసి ఉండుట కాదు, ఆచరించుట. ఆచరించుట ప్రీ సపోజెస్ తెలిసి ఉండుట. ఆచరణ ఎప్పుడు వస్తుందండి? తెలిసి ఉంటే. ఆచరణ తెలియక తప్పుగా ఉంటే ఈశ్వరుడు మన్నిస్తాడు, ఏం ప్రమాదం లేదు. తెలియదు, ఎవరికి తెలియదు? తెలుసుకోవలసిన వాడు తెలుసుకోకుండా నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. తెలుసుకోవలసిన వాడు తెలుసుకుని ఉండవలసిందే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకున్న వాడికి తెలిసి ఉండాలంతే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. ఎవరు అలా తెలుసుకునే అవకాశం లేని వారు ఉన్నారో వారి ఉపాసనలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు క్షమించడం. అందుకే కర్మభ్రష్టుడైనా ఆయన తెలుసుకునే అవకాశం లేనివాడై ఉన్నప్పుడు ఈశ్వరుడు క్షమిస్తాడు. తెలుసుకోగలిగిన అవకాశం ఉండి కర్మభ్రష్టుడైతే ఈశ్వరుడు మన్నించాడు. క్షమార్పణ యందు ఈ లక్షణం ఉంటుందండి. అందుకే శంకరాచార్యుల వారు ఏం మాటలు ఉత్తినేయం లేదు ఆ శ్లోకాలు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబుని చైతన్యం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడు అడవిలో తిరిగి వచ్చినటువంటి చెప్పుతో కూర్చగా నిర్మాల్యం తీశాడు. ఈశ్వరుడు అంగీకరించాడు. ఆయనకేం తెలియదు, ఏమీ తెలియని వాడు అలా చేస్తే ఒప్పుకున్నాడు. తిన్నడు అలా తీస్తే బాగుంటుందండి, మా గుళ్ళో అలా తీస్తామంటే మూడో కన్ను తెరుస్తాడు. నీకు తెలిసి ఉంటే తెలిసినట్టే చేయాలంతే. అంతేకాని ఆయనకి ఏమీ తెలియదు చేశాడు, అంగీకరించాడు. ఏమీ తెలియదు, శివుడికి పెట్టాలనుకున్నాడు, ఓ మాంసం ముక్క నోట్లో పెట్టుకుని పట్టుకొచ్చి నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఎంగిలి నీరు పుక్కిట పట్టి తీసుకొచ్చి అభిషేకం అన్నాడు, ఆయన మీద ఉమిశాడు, స్వీకరించాడు. తప్ప నీకు తెలిసి ఉండి నువ్వు అది చేస్తానంటే ఒప్పుకోరు. అలాగే నీకు తెలుసుకోవలసిన వాడు తెలుసుకున్నవాడు తెలుసున్నది ఆచరణలోకి తీసుకొస్తే ధర్మం. తెలుసుకోవడం తెలుసు, ఆచరించడానికి పనికిరాదు, అది ధర్మం కాదు. నేను నిన్న మీతో అన్నది అదే. పర్వాలేదండికి సంఘర్షణ సుందరకాండ. పర్వాలేదండి ఏమిటి, నువ్వు శాస్త్రాన్ని అంగీకరించినట్టా వ్యతిరేకించినట్టా? అంటే అలా ఉందిలేండి కానండి, చేసేయండి అంటే పర్వాలేదండి. అంటే శాస్త్రోల్లంఘన.

అర్థం చేయమని చెప్పడం పర్వాలేదండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మధ్యపాత్ర తీసుకెళ్ళడం ఏమిటంటే, బ్రాహ్మణుడికి విశ్వరసో బ్రహ్మ యొక్క కుమారుడికి సంధ్యావందనం చేసేవాడికి తెల్లవారకట్ట కామం కలగడం ఏమిటి, సీతమ్మ దగ్గరికి వెళ్ళడం ఏమిటి, పక్కన మధ్యపాత్ర పట్టుకెళ్ళడం ఏమిటి, ఒంటి మీద బట్టలు సరిగ్గా లేని వాళ్ళందరూ బట్టలు కూడా సరిగ్గా కట్టుకోకుండా కళ్ళు తిరుగుడు పడుతూ వాళ్ళు స్నానాలు లేకుండా వెళ్ళడం ఏమిటి, అసలు ఇంకా అంతకన్నా అసహ్యకరమైనటువంటి ప్రవర్తన ఇంకొకటి ఉంటుందా? ధర్మం అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం, పట్టుకున్నది ధర్మం తప్ప తెలుసుకున్నది ధర్మం కాదు. నాకు సంధ్యావందనం చేయాలని తెలుసండి, సంధ్యావందనం గురించి నేను 2 గంటల ఉపన్యాసం చెప్తానన్నాడు అనుకోండి, అది ధర్మం కాదు. సంధ్యావందనం చేశాడనుకోండి ధర్మం. ధర్మం అంటే చెయ్యడం తప్ప తెలిసి ఉండడం ఎప్పుడూ ధర్మం కాదు. తెలిసి ఉన్నది ఆచరిస్తేనే ధర్మం. కాబట్టి ఇప్పుడు ఏమి చెప్తున్నట్లు మహర్షి మనకి, తెలుసున్నవాడే కాని చేసేవాడు కాడు, తెలిసిండి చేసేవాడు రాముడు. తెలిసిండి చేసేవాడి ముందు తెలిసిండి చెయ్యని వాడు నిలబడతాడా, ఇది ఉపాసన, ఇది ప్రశ్న. తెలిసిండి చేసేవాడికి 1 తలకాయ, తెలిసిండి చెయ్యని వాడికి 10 తలకాయలు తపస్సు. ఈశ్వర అనుగ్రహం, శివుడిచ్చిన కత్తి నిలబడతాయా? కాంచన లంక నిలబడవు, పోతాయి. ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే, పట్టుకోవడం అంటే అనుష్ఠిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిన్ను రక్షించవు. ఇది చెప్పడం సుందరకాండలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ధర్మానురక్తి పెరగాలి అంటే శ్రీరామాయణం చదువుకోవడం వినా మార్గం ఉంది అని పెద్దలు అంగీకరించలేదు. శ్రీరామాయణం చదువుకో, శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం కావాలి. ఎందుకంటే ధర్మం మనుష్యుల కోసమే చెప్పబడింది తప్ప పశుధర్మం పశువులన్నింటికీ అంతే, వాటికి ఒకటే ధర్మం. మనకి అలా కాదు, ప్రతి క్షణం మారుతుంది మన ధర్మం. మారే ధర్మం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా భోజనం చేయడం ధర్మం. మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా అమ్మాయి ముందు నించుంటే పితృధర్మం. అస్తమానం మారుతుంది ధర్మం. ఏ మారుతున్నటువంటి దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పడం, ఏది పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది విడిచి ఏది పట్టుకోవాలో నేర్పడం ధర్మం. కాబట్టి ఆ పట్టు విడుపు అనుష్ఠాన ప్రక్రియలోకి రానప్పుడు తెలిసి ఉండడం ధర్మం ఎలా అవుతుంది? అవదు. అవనప్పుడు అనుష్ఠించబడిన ధర్మం ముందు తెలుసుకున్న ధర్మం నిలబడదు. ఇది చెప్పడం సుందరకాండ. కాబట్టి మనం అభ్యున్నతిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని రామాయణం యొక్క తీర్పు, ఖచ్చితంగా మీరు ధర్మాన్ని తెలుసుకోవడం కాదు, ధర్మాన్ని అనుష్ఠించాలి అని. కాబట్టి సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్ప హయ సంయుక్తైహి యాంతీమివ మనోరథైహి. ఆవిడ ఈయన అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ ఎలా ఉందంటున్నారు? ఇది మహర్షి సుందరకాండ అంటే మహానుభావుడు ఏమి రచన చేశారండి. సంకల్పములనేటటువంటి గుర్రములను పూంచిందిట ఆవిడ. దేనికి? మనస్సు అనేటటువంటి రథానికి. ఇప్పుడు కదులుతోంది మనస్సు. మనస్సు దేని చేత కదులుతుందండి? సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి సీతమ్మ మనస్సు కదిలింది, సంకల్ప వికల్ప సంఘాతమైన రావణుడి మనస్సు కదిలింది. కదలడం మనసు ధర్మం. ఆయన మనసు తెల్లవారుజామున పరకాంతయందు కామోద్రిక్తుడై వికారములతో కదిలింది. ఆయన మనసు పొందిన వికారం పైకి తెలుస్తోంది. ఇప్పుడు ఆవిడ మనసు కదిలింది. ఆవిడ మనసు ఎలా కదిలింది? సంకల్పములన్న గుర్రాలు కట్టబడి మనస్సన్న రథం మీద కూర్చుని రామచంద్రమూర్తిని చేరింది. ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు? ఆవిడ ధర్మంలో ఆవిడ ఉంది. ఆవిడ భర్తను ఆవిడ స్మరించింది. ఈవిడెవరు? ఈయనెవరిని స్మరించాడు? పరకాంతని స్మరించాడు. భ్రష్టత్వం కాదు? ఎంత అద్భుతం అండి. సంకల్ప వికల్పములు మనసు యొక్క లక్షణం. అది మీకు ఆపరేషన్ చేసి చూస్తానంటే ఏం కనపడదు. కన్నులాగా, గుండెలాగా, ఊపిరితిత్తుల్లా, మూత్రపిండాల్లో అదేం కనపడదు. కనపడకపోయినా అదే నడిపిస్తుంది శరీరాన్ని. ఉద్ధరణ కానీ పతనం కానీ దానివల్లే. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే నిన్ననే కదా ఆయన అన్నారు హనుమ. కాబట్టి సీతమ్మ అటువంటి ధ్యానస్థితిలో ఉంటే ఆవిడ ఎలా ఉందో రావణుడు వెళ్ళేటప్పటికీ చెప్తున్నారు. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రసిధిలామివ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ అంటే అది నిజమైనటువంటి

ఆరోపణ కాదు. ఆరోపణ అంటే ఈయన దొంగతనం చేశాడండి అన్నాను అనుకోండి, అండర్ ట్రయల్ అంటారు. ఈయన నిజంగా దొంగతనం చేశాడా చేయలేదా విచారణ జరుగుతుంది. ఈయన దొంగతనం చేశాడా చేయలేదా అని విచారణ జరుగుతున్నంత కాలం అపకీర్తి ఉంటుంది. ఎందుకంటే ఏమో దొంగతనం చేశాడేమో అని తీసుకెళ్లారంటారు. ఆయన దొంగ కాదు, అసలు దొంగ ఇంకోడని పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీర్తి ఏమైంది? మళ్ళీ ప్రకాశించింది. అలా ఒక దోషము లేకపోయినా ఆరోపింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉందిట సీతమ్మ. అభూతేనాపవాదేన కీర్తిం పతితామివ అమ్మాయ నామయోగేన విద్యాం ప్రశీలామివ. అంటే బాగా ఆమ్నాయం అంటే అదే పనిగా పురశ్చరణ చేసేటటువంటి మంత్రభాగాన్ని చేయడం మానేశాడు అనుకోండి, మంత్రం జ్ఞాపకానికి రాలేదు, లేకపోతే తాను ఏ విద్యని ఆమ్నాయం చేస్తున్నాడో ఏది నిరంతరం. ఎందుకంటే ఇది మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం, మళ్ళీ ఇది ధర్మంతో కూడుకుని ఉంటుంది తెలుసా అండి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే తిప్పడానికి వీల్లేదు. ఏది నువ్వు ధర్మంగా తిప్పావో దాన్ని బట్టే నీకు సంస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి, గృహస్థు ఎప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాన్నే తిప్పడం శాస్త్రం అంగీకరించదు. అందుకే చిన్నపిల్లలకు ప్రణవం పలికించకండి అని చెప్తారు. చిన్నపిల్లలతో ఓంకారాన్ని అస్తమానం పలికించవద్దు అని చెప్తారు. అది ఒక వయసు దాటిన తర్వాతే ప్రణవం, తప్ప అందరూ ప్రణవం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ప్రణవం అలా చిన్నపిల్లలు చెప్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి, చెప్పించకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. మీరు సాధికారిక వ్యాఖ్యానాలు చేస్తే అలాగే చేశారు పెద్దలు, చెప్పించకూడదు పిల్లలతో అని చెప్పారు. అయినప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసి ఎప్పుడూ ఏం తిప్పాలి మనసులో? సన్యాసి ఎప్పుడూ ఆత్మవిచారమే తిప్పాలి, తప్ప ఆయన ఇంకా ఏదీ తిప్పకూడదు. అసలు ఇంకొకటి ఏదీ తిప్పకూడదు ఆయన, కేవలం ఆత్మవిచారం. ఆత్మవిచారమే తిప్పి ఎప్పుడూ ఆయన నేను ఇది తిందామని వండుకుంటున్నానండి అని కూడా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు, తినడానికి వండుకోడు. తను ఒక కర్మ చేసి ఉద్ధరణ పొందడానికి అగ్నిహోత్రం చేయడు. అసలు అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయినా కూడా అగ్ని సంస్కారం చేయరు, ఆయన్ని భూస్థాపితం చేసేస్తారు. ఎవరి ధర్మం లోపల తిప్పే విద్య కూడా విద్య అంటే తెలుసుకునేది కదండి. మీరు తిప్పడాన్ని బట్టి తెలుసుకుంటుంది మనసు, దానివల్ల తరిస్తారు. మీరు ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు తిప్పడం ఏం కుదరదు. నాకు ఇది ఇష్టం అండి అందుకని నేను ఆత్మవిచారం తిప్పుతానండి అనకూడదు, అస్తమానం ఆత్మవిచారం తిప్పకూడదు. గృహస్థైనటువంటి వాడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యున్నతిలోకి రావడానికి కావలసినటువంటి కామ్య సంకల్పం చేసి పూజ చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ప్రతిరోజు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటూ ధర్మార్థకామ మోక్షర్విధ పురుషార్థ బల సిద్ధం అంటూ ఎందుకు చెప్తున్నావు? గృహస్థు సంకల్పం వేరు, సన్యాసి సంకల్పం వేరు, బ్రహ్మచారి సంకల్పం వేరు, ఆయన ధర్మం వేరు, ఈయన ధర్మం వేరు, ఆయన ధర్మం వేరు. ఎవడు తిప్పేది వాడు, ఎవడు తిప్పవలసింది వాడు తిప్పుతున్నప్పుడు వాడికి అది జ్ఞాపకం రాకుండా మరిచిపోయాడంటే వాడు తిప్పడంలో వాడి శ్రద్ధలో దోషం వచ్చిందని గుర్తు. అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. ఇది నిజానికి పైకి, లోపల దీని అర్థం ఏంటి? ఈవిడ 10 నెలలు సీతమ్మని తీసుకెళ్లి లంకారాజ్యంలో శిశుపాలవృక్షం కింద కూర్చోబెట్టాడు, సీతమ్మను అనుభవించచ్చు అనుకుంటున్నాడు. ఇవి ఏమన్నా నిలబడతాయా? సీతమ్మ రాముడి దగ్గరికి వెళ్ళిపోతుంది, సీతమ్మ తపస్సు ఫలిస్తుంది, తను ఏది చదువుకున్నాడో అది మరిచిపోయాడు. తెల్లవారకట్ట లేచి వేదం చదువుకున్నవాడు సంధ్యావందనం చెయ్యాలన్నది మరిచిపోయాడు. చదువుకున్నాడు, మరిచిపోవడం అంటే జ్ఞాపకం రాలేదండి కాదు, శ్రద్ధ పోయింది. ఇప్పుడు దానికి చాలా ముఖ్యమైన విషయం, నేను ముందు సంధ్యావందనం చెయ్యాలి, అసలు దాని మీద బుద్ధే లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పాడైపోతారు? రావణుడు పాడైపోతాడు. ఎవరు ప్రకాశిస్తారు? సీతమ్మ ప్రకాశిస్తుంది. కాబట్టి అన్నాయ నామయోగేన విద్యాం ప్రసిధిలామివ అని సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రధాతామివ. కీర్తి తరిగిపోతే ఆయన ఆవిడ కీర్తి తరిగిపోవడం ఉండదు. ప్రస్తుతానికి అలా ఉంది కానీ ఆవిడ కీర్తి రెట్టించిన శోభతో ఉంటుంది, తరిగిపోతున్న కీర్తి రావణాసురుడు. శ్రద్ధామివి విమానితాం, శ్రద్ధ అంటే ఇది సత్యమన్న బుద్ధి, చదువుకుని అది వాడికి లేదు, ఆవిడికి ఏది ఉండాలో అది ఆవిడకు ఉంది. అందుకే సంకల్పాలని గుర్రంతో మనస్సు అనే రథమికి రాముడిని చేరింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్రద్ధ లేదు? పైకి తరిగిపోయిన శ్రద్ధలా సీతమ్ముంది, కానీ తరిగిపోయిన శ్రద్ధకి ప్రతిస్వరూపం రావణాసురుడు, పాడైపోయేవాడు వాడు. పూజామివ పరీక్షీణాం, క్షీణించిపోయిన పూజలా ఉంది,

చెయ్యవలసిన పూజ చెయ్యని వాడు ఎవడిప్పుడు? ఆయన చెయ్యవలసినది చేస్తున్నది ఎవరు? ప్రతిబంధకంలో కూడా ఆవిడే. ఆశాం ప్రతిహతామివ, అనుకున్న ఆశ నెరవేరనట్టు. ఎవరికి నెరవేరకుండా ఉంటుంది? రావణుడికి. నెరవేరేది ఎవరికి? సీతమ్మకి. శ్లోకం ఒకలా ఉంటుంది, సీతమ్మ అలా ఉందంటారు. పైకి చూస్తే దాని వలన ఫలితం ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటుంది, కానీ దీని ఫలితం ఎవరి మీద ఉంటుంది? రావణుడి మీద ఉంటుంది. ఇది శ్లోకంలో ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇప్పుడు ఆయన సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేశాడు. తెల్లవారుజామున కాముకతతో వెళ్ళినటువంటి రావణుడు సీతమ్మతో ఏం మాట్లాడతాడో దాన్ని మహర్షి ఆవిష్కరించడంలో ఒక వైభవం ఒకటి ఉంది మనం గమనించవలసింది. ఒకటి వెళ్ళడం తప్పు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడే మాటలు కూడా ఖచ్చితంగా మంచివై ఉంటాయి అని మీరు ఊహించలేరు. కానీ ప్రమాదపు టంచులన్నవి ఎంత దూరం ఉంటాయో అంత దూరము వెళ్ళి మాట్లాడాడు. ఎందుకంటే మాట అనేటటువంటిదే మిమ్మల్ని ఉత్తరిస్తుంది. రామ రామ రామ రామ రామ రామ అనుకుంటూ రామనామాన్ని మీరు మాటగా మార్చుకున్నారనుకోండి, అంతే తరిస్తారు. మాట మనుష్యుడికే కదండి ఉంది. అందుకేగా పెద్దలందరూ ఏడిచింది దేని గురించి అంటే, ఇంకోటి అని ఏడవలేదు. అయ్యా ఈ నాలుగు మీద నామం తిప్పవయా అని ఏడిచారు. హరుణకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకు నాత్తి హరించు తుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు ఇచ్చారు. పవి పుష్పంబగు వద్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛా భాషనోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటిచ్చాడు. ఆ నామం నా నాలుక మీద పలికించవయా, కాలం అయిపోకముందే అని ఉన్న శక్తి ఈశ్వరనామంగా ఉండాలని ఏడ్చారు. నువ్వు నామం పలకకపోతే ఒకెత్తు, మాట మాట్లాడేటప్పుడు కేవలం మాటకి ఏదో చిన్న శక్తి ఉంటుందని మీరు అనుకోకండి. బల్యపల్లి వారు కడుపును రంపపు కోత కోజునదియే గాయాలు కాకుండినన్నంటాడు. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని అటు ఇటు ఇద్దరు మనుషులు నిలబడి ఎనస్థీషియా ఇవ్వకుండా కోసేశారనుకోండి, ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ మీరు అనకూడని మాట ఒకటి ఎవరినైనా అంటే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాట వలన ఎంత బాధ అవతల వారు పొందుతారో ఆ బాధ యొక్క ఫలితాన్ని మీ ఖాతాలో వేసి అనుభవింపజేస్తారు. ఇప్పుడు రావణుడు తెల్లవారకట్ట వెళ్ళి వండుకుంటున్నది ఏమిటి? తన మృత్యు. ఇవి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నామాలు చెప్పాడు అనుకోండి, తన అభ్యున్నతి. కాలము దేశము దానికి ఉపయోగపడేవి, తద్వ్యతిరిక్తముగా వాడుతున్నాడు. తెలియక తెలిసి ఆ కాలంలో చేయకూడదని, ఇది ఇంకో పాపం. ఇది చెయ్యకూడదు నువ్వు. కాబట్టి నువ్వు కూడా తెల్లవారుజామున నిద్రలేస్తే చెయ్యవలసింది ఏదో తెలుసా? లేచి కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ప్రతి వాడిని తిడుతూ అక్కర్లేని విషయాలు తోలికి వెళ్ళడం కాదు. ఎందుకంటే పేపర్ అన్న తర్వాత ఇవాళ రోజున ఉండేది ఏమిటంటే వాడు వీడిని ఏం తిట్టాడు, వీడు వాడిని ఏం తిట్టాడే ఉంటుంది. నువ్వెందుకది? సంధ్యావందనం చేసుకొచ్చేసి చదువు, గొడవ వదిలిపోతుంది. ఆ తర్వాత వ్యగ్రత పొందినా గొడవ ఉండదు. నువ్వు ఇది జరిగి సంధ్యావందనానికి వెడితే పళ్ళు పటపట కొరుకుతూ గాయత్రి చేస్తావు. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో ఇది కదండి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు. చెయ్యవలసిన పని. దేశకాలముల గురించి సుందరకాండలో ఎంత గొప్పగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ఆవిడితో అంటున్నాడు, కామయేత్వాం విశాలాక్షి బహుమన్యస్వమాం ప్రియే సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే. నేను చెప్పలేక నోరు రాక అంత చెప్పాలా, వాళ్ళు చదువుకుంటారు కదా అని వదిలేస్తున్నాను. కానీ ఆవిడ రావణుడు వస్తున్నాడు అని గమనించింది, హనుమా గమనించారు. వస్తున్న శబ్దం తెలుస్తుంది కదండి, ఆయన సర్దు కూర్చున్నారు. ఎందుకంటే బాగా తెలుసుకోవాలి, విషయాన్ని వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగున్, అసలు వీడు ఎటువంటి వాడు, ఎటువంటి శిక్ష వెయ్యవచ్చని ప్రభువుకి చెప్పవలసి ఉంటుంది. ఏమైనా చెప్తే మారే లక్షణం ఏమైనా ఉందా? ఏం మాట్లాడతాడు? మాట బట్టి సంస్కారం తెలుస్తుంది, చూడాలి. అటువంటి మాటలు విని ఈవిడ ఎలా మాట్లాడుతుంది? ఈవిడ అంతే కోపం తెచ్చుకుంటుందా? ఇదేగా తారంది కిష్కింద కాండలో, ఆయన తప్పు చేశాడా ఆ వానరుడు, ఆయన కామానికి లొంగాడు నువ్వు కోపానికి లొంగావు, ఏమిటి తేడా మీ ఇద్దరికీ అని అడిగింది. ఇంతర్లక్ష్మణమూర్తి ఏమైపోయారు? కాబట్టి ఇప్పుడు పరిశీలిస్తున్నాడు పైన కూర్చున్న ఆయన. పరిశీలిస్తున్నాడన్నమాట అనడం కూడా సాహసమే, ఎందుకంటే సీతమ్మని పరిశీలించడానికి ఆయన కూర్చోలేదు సుందరకాండలో. ఆయన అలా

0: ఆ భావన ఆయనకి లేదు. కాకతాళీయం అనుషంగికం అది వినడం, కానీ రావణుడు మాటలు మాత్రం ఆయన శ్రద్ధగా వింటున్నారు. వీడు ఎలా మాట్లాడతాడో దాన్ని బట్టి వీడి సంస్కారాన్ని అంచనా వేద్దాం. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు చూశారు జాగృతిలో వీడి సంస్కారం తెలియదు. నిద్రలో సంస్కారం ఎలా తెలుస్తుందండి? జాగృతిలో సంస్కారం తెలుస్తుంది. ఎలా కదులుతాడు, ఏం మాట్లాడతాడన్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చూడ్డానికి శ్రద్ధగా కూర్చున్నారు. సీతమ్మ
1: ఆవిడ ఎలా కూర్చుందంటే, నేను ఆ శ్లోకం చదివి తాత్పర్యంగా మాట్లాడిన కానీ చాలా జాగ్రత్తగా ఆవిడ శరీరంలో అసలు కొన్ని కొన్ని అవయవాలు లీలామాత్రంగా కనపడడానికి కూడా వీలు లేని రీతిలో ఆవిడ కూర్చుంది.
0: ఎందుకంటే అసలు లీలామాత్రంగా కనపడినా వాడు కామోద్రేకం పొందుతాడు, వాడికి దేశకాలములతో సంబంధం లేదు. అంటే ఒక ఆడది అంత భయపడవలసి వచ్చింది వాడు ఎదురకుండా కూర్చోవడానికి కూడా, అంటే వాడిది ఎంత విశృంఖలత్వం పొందినటువంటి కామమో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఎవరి మధ్యలో, ఇంతమంది కాంతల మధ్యలో అంత కామంతో ఇంకో ఆడదంతో మాట్లాడతారు, అసలు అలా మాట్లాడచ్చా అన్న సిగ్గు లజ్జా కూడా ఆయనకుండవు. కాబట్టి కామయేత్వాం విశాలాక్షి, నేను నీ యందు కామమును పొందాను. బహుమన్యస్వ మాం ప్రియే, నేను సకల లోకములలోనూ కూడా సకల లోకములను ఆహ్లాదపరచగలిగినటువంటి చూపులు కలిగిన ఓ విశాలాక్షి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎటువైపుకి చూస్తే అటువైపు చూడబడిన వాళ్ళందరూ కూడా వశులై ఆవిడని తనదిగా చేసుకోవాలని కోరుకునేటటువంటి నయన సౌందర్యం ఉన్న తల్లి అని. తల్లి అని కాదు కదా, అంటే నేనంటే అంటున్నాను కానీ, అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అంటాడు? అంత అందని నీకు ఉండడం నీ తప్పు, నువ్వు అందగతేవు కాకపోతే నేనెందుకు తీసుకొచ్చి ఉండేవాడిని. ఇదే విశాలాక్షి శంకరాచార్యుల వారికి అయితే, దృశాద్రాగీయస్యాదర దళిత నీలోత్పల రుచ, లోకాలన్నింటినీ కాపాడగలిగినటువంటి తల్లి. ఈయనకి లోకాలన్నింటినీ కూడా ఆహ్లాదపరచగలిగినటువంటి చూపు ఉన్నదానివి. నేనేమిటి, ఎవరైనా నీ చూపు చూస్తే పడిపోతారు, నువ్వు చూసినా నిన్ను చూసినా పడిపోవడం తథ్యం. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇందులో ఆయన మనస్సులో ఒక దృష్టికోణం ఉంది. అందుకే తీసుకురాగానే తన ఐశ్వర్యాన్ని చూపించాడు. ప్రతి ఆడది ఐశ్వర్యానికి పడిపోతుందని, ప్రతి ఆడది పొగిడితే పడిపోతుందని రావణుడికి లోపల ఒక నమ్మకం. అంటే ఎంత తప్పైనా చేసేస్తారు, ఈ రెండు ఉంటే చాలు, కాదు వాళ్ళు అలా ఉండరు అన్న స్థితి ఉన్నవాడు రామచంద్రమూర్తి, అలా అనుకునేవాడు రావణాసురుడు. ఈ రెండిటిలో నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకోవలసి ఉంటుంది సుందరకాండన్న అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకుని. దానికి నువ్వెవరికి చెప్పక్కర్లేదు, ఒకవేళ తేడాగా నువ్వు కనపడితే నిన్ను దిద్దుకోవలసి ఉంటుంది. కాబట్టి సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే, గొప్ప అంగ వైభవము కలిగినటువంటి దాన, సర్వలోకముల యొక్క మనస్సును హరించగలిగినటువంటి దాన, నేను నీ యందు కామమును పొందాను. అంటే అలా కామం పొందకుండా ఎవడు ఉంటాడు? అది ఆయన ఉద్దేశ్యం అన్నమాట ఆయన మాటలు. అంటే తప్పు తాను చేశానడు, దబాయించి మాట్లాడతాడు. ఇది రావణ ప్రవృత్తి. తప్పుని నిజమే, నేను అలా చేయకుండా ఉండవలసింది, నన్ను క్షమించండి అన్నారనుకోండి మీరు రాముడు, ఎంతసేపటికి దబాయించే ప్రయత్నం చేసి ఇంకేమీ కుదరలేదనుకోండి, నా వ్యాఖ్యలు వక్రీకరింపబడ్డాయి అన్నారనుకోండి మీరు రావణుడు, ఇంతే తప్ప నిజమే నేను అలా అనకుండా ఉండవలసింది, నేను క్షమార్పణ చెప్తున్నాను అన్నారనుకోండి మీరు రామచంద్రమూర్తిని గుర్తు, హృదయ సంస్కారం ఉందని గుర్తు. అలా ఒక్కనాటికి ఒంటికి ఇన్నేళ్ళు వచ్చినా అండవు, అది ఏమి సంస్కారం? అలా వద్దు, అలా ఉండకండి, చెప్తోంది సుందరకాండ. తెలియకపోవడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేస్తే తప్పని మీ మనసుకు అనిపించగానే క్షమార్పణ అంటే అది సంస్కారం. తప్ప దబాయించే ప్రయత్నం చెయ్యొద్దు. అలా ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారద యువోలే, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేహకేచిన్ మనుష్యావా రాక్షసాహ కామరూపిణ వ్యస సర్పతుతే సీతే భయం మత్త సముత్థితం. ఆయన అంటాడు, దేనికి అలా భయపడుతున్నావు, అలా భయపడుతూ కూర్చుని అలా ఒదిగిపోయి జాగ్రత్తగా మోకాళ్ళు గొంతు కూర్చుని మోకాళ్లతోటి చేతులతోటి కనపడకుండా ఏదో గువ్వ పిట్టలా అలా ముడుచుకుపోయి భయపడతాం ఎందుకు? ఇక్కడ ఎవరు

పక్షులు లేరు, రాక్షసులు లేరు. మరి ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళు నాకు ఇంకర్లు, మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఏ ఆవిడ కూడా ఏదో ఏ విరాట పర్వంలో సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది మాట్లాడినట్లు ఏదో మాట్లాడదాం అనుకుంటోంది, కానీ వీళ్ళందరూ ఉన్నారు మాట్లాడితే నేను ఇలా మాట్లాడాను రేపు పొద్దున్న అందరికీ తెలిసిపోతే, అంటే ఎవరికి తెలియకుండా తప్పు చేయడానికి ఇష్టపడుతోందేమో. అంటే వాడి ఊహల దరిద్రానికి అంతులేదు అసలు. ఎంత అవతల వాళ్ళు ఏ భ్రష్టత్వానికైనా సిద్ధమని తాను భ్రష్టత్వం పొందుతుంటాడు తప్ప అసలు ఆయనైతే పైన ఉన్నాయనే. ఉష్ణార్థితాంసానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం అంటారు ఆయన. వీడికి ఇలా కనబడుతుంది వీడికి. నీ మనసు నిన్ను పాడి చేసేస్తుంది, అలా ఆలోచించకో, చాలా తప్పు, ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఎంత చమత్కారంగా మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఉన్నారని భయపడుతున్నావా? ఏం భయం లేదు, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నా ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియదు. స్వధర్మో రక్షసాంభీరు సర్వదైవ నసంచయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యః.

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పు ధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి.

0: పోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
1: పాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా మందంగా పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
0: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 ఇంటిని తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3

0: నుంచి 5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి, పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని, సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ, ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

ఏంటో తెలుసుకుందాం. మరి గ్లాకోమా రోగులు యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది పరిశోధకులు సూచిస్తున్నారండి. మరి ఎందుకంటే తలను కిందకి వంచి చేస్తే కొన్ని భంగిమల కారణంగా కంటి మీద ఒత్తిడి పెరిగిపోతుందట. మరి కంటి నాడి దెబ్బతినడం కారణంగా కంటి లోపల స్రావం వల్ల ఒత్తిడి పెరిగి చూపు దెబ్బతింటుంది అని చాలా మంది న్యూయార్క్ పరిశోధకులు చెబుతున్నారు. మరి కాబట్టి శారీరక వ్యాయామాలు, బరువులు, ఎత్తడాలు, ముఖ్యంగా తలకిందులుగా వేసే ఆసనాలు వంటి వాటి వల్ల గ్లాకోమా రోగుల్లో ఒత్తిడి మరింతగా పెరిగి కంటి నాడి ఇంకా దెబ్బతినే అవకాశం ఉందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. మరి ఇందుకోసం వీళ్లు ప్రయోగపూర్వకంగా కొందరు గ్లాకోమా రోగుల్ని, కంటి సమస్యలు లేని వాళ్లని ఎంపిక చేసి తలకిందులుగా వేసే కొన్ని ఆసనాలు వేయించారు. మరి వీటి వల్ల రెండు విభాగాల్లోని వ్యక్తుల్లోనూ కంటి నరంలో ఒత్తిడి పెరిగినట్లు గుర్తించారు. మరి వాళ్లు మళ్లీ మామూలుగా కూర్చున్న 10 నిమిషాల తర్వాత పరిశీలిస్తే అది ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఈ ఆసనాల వల్ల ఆరోగ్యవంతుల్లో అది మరి కాసేపటికి పూర్తిగా సర్దుకొని పెద్దగా ప్రభావం చూపించకపోవటం కానీ గ్లాకోమా రోగుల్లో మాత్రం మరింత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వీళ్లు ఈ రకమైన ఆసనాలను బదులు వేరేవి ఎంపిక చేసుకోవటం మంచిది అని డాక్టర్లు అలాగే పరిశోధకులు సూచిస్తున్నారు.

0: Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, Infertility, Piles, Fisher, Kidney Lo Rallu, Stree Lalo, Fibroids, PCOD, Ovary Tumors, Fits, Pakshavatam, Diabetes, Thyroid, Spondylitis, Hair Fall, Motimalu, Psoriasis, Bully, Liver, Kidney Samasyalu, Gallstones, Gastric, Anni Dirghakalika Vyadhulaku, 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మై లిసనర్స్, కుక్కలు క్యాన్సర్లను పసిగట్టగలవన్నది తెలిసిందే. మరి ఇప్పుడు అదే పద్ధతిలో ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు మొజాంబిక్ లోని ఎడ్యురాడ్రో మాండలెన్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. మరి ఎలుకల్లో 1000 రకాలకు పైగా ఆల్ఫాక్టరీ రిసెప్టర్లు ఉంటాయట. అదే మనుషుల్లో అయితే 100 నుంచి 200 వరకు మాత్రమే ఉంటాయి. అంటే అవి మనకన్నా వాసనల్ని బాగా పసిగట్టగలవన్నమాట. మరి దానితో ఆఫ్రికాలో పెద్ద పరిమాణంలో ఉండే ఎలుకలను టీబీ వ్యాధిని పసిగట్టేలా శిక్షణ ఇస్తున్నారు. మరి రోగుల శ్లేషంలోని బ్యాక్టీరియా వాసనలను పసిగట్టగానే అవి వాటి కాళ్లను పైకెత్తి ఒకదాంతో ఒకటి రుత్తుకుంటాయి. ఒకవేళ బ్యాక్టీరియా లేకపోతే ఏమీ చేయకుండా ముందుకు వెళ్లిపోతాయి. మరి సాంప్రదాయ పద్ధతిలో ఓ 100 శాంపిల్స్ ను టెక్నీషియన్లు మైక్రోస్కోప్ కింద పరీక్షించాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. కానీ ఓ ఎలుక కేవలం 20 నిమిషాల్లోనే పసిగట్టేస్తుంది. మరి టీబీని గుర్తించే పరికరాలు లేని మారుమూల గ్రామాల్లో ఈ ఎలుకల వల్ల వ్యాధిని సులభంగా గుర్తించవచ్చని మాండలేన్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. మలిస్నర్స్, ఎలుకల టెక్నీషియన్ అయితే ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ టు ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: చీకట్లోనూ మనం చూడగలిగితే ఎంత బాగుంటుంది కదా. మరి మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ రక్షణ విభాగానికి ఉపయోగపడే రోబోలకి ఇలాంటి లెన్స్ కానీ రూపొందించగలిగితే అవి మరెంత

సేవ చేస్తాయనడంలో సందేహం లేదు. మరి అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఏనుగు ముక్కు, చేపలు, లాబ్స్టర్ల చూపులు అనే గుణాలను మేళవించి ఓ కృత్రిమ కంటిని రూపొందించారు. మరి ఆ కన్ను చీకట్లోనూ చూడగలుగుతుందట. ఆ రెండు జంతువులు మురికి నీళ్లలోనూ స్పష్టంగా చూడగలుగుతాయి. మరి మిగిలిన జంతువులకి భిన్నంగా ఏనుగు ముక్కు, చేపల వంటి రెటీనాలో వేల కొద్దీ బుల్లి క్రిస్టల్స్, కప్పులు లాంటివి ఉంటాయట. మరి అవి కాంతిని ఎక్కువగా గ్రహించడం ద్వారా శత్రువుని గ్రహిస్తాయట. మరి దాంతో అలాంటి కళ్ళను కృత్రిమంగా రూపొందించారు. అయితే ఈ బుల్లి క్రిస్టల్స్, కప్పులు లాంటి నిర్మాణాలను లాబ్స్టర్ లోని సంక్లిష్ట కంటి నిర్మాణాన్ని పోలి ఉండేలా తయారు చేశారు. ఎందుకంటే దాని కళ్ళు గ్రహించే కాంతితో గాఢత ఎక్కువ ఉంటుందట. మరి అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది కూడా. ఫలితంగా ఆ కృత్రిమ కన్ను చీకట్లోనూ స్పష్టంగా చూడగలుగుతుందని డాక్టర్లు అలాగే పరిశోధకులు పేర్కొంటున్నారు. మరి రోబోలతో పాటు ఈ లెన్స్లు సదూర తీరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే టెలిస్కోపులకు ఉపయోగపడతాయని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మలిస్నస్ ఇప్పటి వరకు చీకట్లో చూసే కళ్ళని రోబోలకు ఎలా తయారు చేసి అమర్చుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి లాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక వర్షం సాంగ్ ఏదో చేస్తుంది. లిస్నింగ్ టు ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు, కాలేజీలో మార్కులు

0: చిత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, శారీరక వ్యాయామం, విటమిన్ డి, మరి ఇవన్నీ కూడా బిడ్డ ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నది మనందరికీ తెలిసిందే. మరి లిసనర్స్, తల్లి తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామం, విటమిన్ డి ఇవన్నీ కూడా బిడ్డ ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నది మనందరికీ తెలిసిందే. అయితే బొడ్డతాడు పరిమాణం ఆధారంగా పుట్టబోయే బిడ్డ ఎముకల పొడవును గుర్తించవచ్చు అని అంటున్నారు సౌత్ హాంప్టన్ విశ్వవిద్యాలయ నిపుణులు. మరి బొడ్డుతాడు పెద్దగా పొడవుగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఎముకలు కూడా పెద్దగాను పొడవుగాను దృఢంగాను ఉంటాయని వాళ్లు వివరిస్తున్నారు. అదే పొట్టిగా ఉంటే ఎముకలు కూడా పొట్టిగానే ఉంటాయట. మరి ఇందుకోసం వీళ్లు కొందరు పిల్లల్ని ఎంపిక చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డుతాడు పరిమాణాన్ని పరిశీలించారట. మరి ఆ తర్వాత వాళ్లు ఎదిగే క్రమంలో 9, 15, 17 సంవత్సరాల కాలంలో వాళ్ల ఎత్తు, బరువు, ముఖ్యంగా ఎముకల పొడవు మందాన్ని గుర్తించారట. అందులో బొడ్డుతాడు పెద్దగా పొడవుగా ఉన్న ఎముకలు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. మరి దీన్ని బట్టి వాళ్లకు మధ్య వయసులో ఎముక ఆరోగ్యం బాగుంటుందని, అలాగే ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం తక్కువ అని కూడా పరిశోధకులు అలాగే డాక్టర్లు పేర్కొంటున్నారు. మరి లిసనర్స్, ఇప్పటి వరకు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి రేపు మరలా తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే అఫ్రీన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS MS, MPH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ B మోజెస్, MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
4: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
5: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
4: మరి కరెంటు బిల్లుకు
5: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
4: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
5: సరే.
6: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం చిక్కుల్లో పడిన నక్క తెలుగు పాఠం వింటారు.
1: ప్రసన్న, ఒసే ప్రసన్న, ఎక్కడున్నావే?
2: ఇక్కడమ్మా, మన డాబా మీద.
1: నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను. ఇక్కడేం చేస్తున్నావే?
2: మన టామీని ఆడిస్తున్నానమ్మా. దీన్ని చూడు, నాతో ఎలా ఆడుతుందో. ఈ బిస్కెట్ కావాలట, ఎలా వెంట పడుతుందో చూడు.
1: ఏ, టామీకి బిస్కెట్లు ఎందుకు ఇస్తున్నావే?
2: నా చేతిలో ప్యాకెట్ చూసి నా వెంట పడుతుందమ్మా.
1: దానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావలసినన్ని బిస్కెట్లు, తిండి నేనిస్తున్నానే. ఇంకా చిరుతిళ్ళు పెడితే దాని ఆరోగ్యం పాడైపోదు.
2: అదేంటమ్మా, దీనికి ఎన్ని పెట్టినా వద్దనకుండా తినేస్తుందిగా.
1: దానికేం తెలుసు చెప్పు. మనమే కనిపెట్టుకుని తగినంత తిండి పెట్టాలి.
2: మళ్ళీ ఆకలేస్తే?
1: దానికి ఎప్పుడు ఆకలేస్తుందో, ఏమేం కావాలో అన్నీ నాకు తెలుసు. కానీ అయినా ఈ మధ్య మన టామీ దొంగతిళ్ళు మరిగిందే.
2: దొంగతిళ్ళా?
1: అవునే, మొన్నటి నుంచి చూస్తున్నాను. మనం ఇచ్చే తిండి కాకుండా ఆ ఇంట్లో, ఈ ఇంట్లోకి వెళ్ళి అన్నీ తినేస్తుందట. దీన్ని ఇలాగే వదిలేస్తే మరీ దొంగదైపోతుంది.
2: అలా అనకే పాపం.
1: నేననటం కాదమ్మా, మన పక్కింటి పార్వతి ఆంటీ నిన్న నాతో చెప్పింది. వాళ్ళింట్లోకెళ్ళి అన్నీ తినేసొచ్చిందట.
2: మనుషుల్లోనే దొంగలుంటారనుకున్నాను. దొంగ జంతువులు కూడా ఉంటాయన్నమాట.
1: ఎందుకుండవు? అయితే జంతువులు మనుషుల్లా వస్తువుల్ని దొంగలించవు, తిండిని మాత్రం దొంగలిస్తాయి. మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్లే జంతువుల్లోనూ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని తుంటరి ఉంటాయి.
2: జంతువుల్లో నక్క తుంటరిదని మా టీచర్ చెప్పారు.
1: పాపం, నక్కకలా పేరొచ్చింది గాని అలాంటి జిత్తులు మారి జంతువులు ఇంకా ఎన్నో ఉన్నాయి.
2: అమ్మా అమ్మా, అలాంటి జంతువుల కథలు ఏమైనా చెప్పవా?
1: ముందు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రా, తర్వాతే కథ చెప్తాను.
2: నాకు ఆకలిగా లేదే.
1: ఇదిగో ఇదిగో, ఆ మాటే నా కోపం తెప్పిస్తుంది. పొద్దుననగా తిన్నావు, ఆకలే లేదంటావు. మా తల్లి కదూ, మా తల్లి కదూ. నువ్వు అన్నం తింటూ విను, నేను మంచి కథ చెప్తాను.
2: ఓ అలాగే. అమ్మా, నా హోంవర్క్ అయిపోయింది.
1: వెరీ గుడ్ నాన్న. చెల్లెలు కథ చెప్తే తప్ప అన్నం తిరనని అంటుంది. నీకు ఎన్నో కథలు వచ్చుగా, ఓ కథ చెప్పరాదు?
2: సరే చెప్తాలే. ఆ ఏం కథ చెప్పాలబ్బా? ఆ గుర్తుకు వచ్చింది, చిక్కుల్లో పడిన నక్క కదా, చెప్పనా? చిక్కుల్లో పడ్డ నక్క పేరు గమ్మత్తుగా ఉంది. ఆ కథ చెప్పనయ్యా, బాగుంటుంది.
1: ప్రశాంత్, ఆ కథ చెల్లికి చెప్పు. అవును, కానీ ఈ కథ ఎక్కడ నేర్చుకున్నావురా?
2: ఆ కథ మా పుస్తకంలో ఉందమ్మా, మొన్న మధ్య మాస్టర్ చెప్పారు. ప్లీజ్ అన్నయ్య, ఆ కథ నాకు చెప్పవు?
3: చెప్తా విను మరి. అనగనగా ఓ పల్లెటూరు, ఆ ఊరికి అవతల పెద్ద అడవి. ఆ అడవి సమీపంలో ఓ చిన్న పొలం.

0: పొలాన్ని ఓ కాపు దున్నుకొని చదును చేసి చక్కగా ఆకుకూర మళ్ళు నాటాడు.
1: అంటే
2: ఆకుకూర మళ్ళంటే తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూర ఇవన్నీ ఉన్నాయి చూడు. వీటి విత్తనాలు నాటి చిన్న చిన్న మళ్ళు కట్టి పండించడం.
0: ఆ ఆకుకూర కాస్త పెరిగి పెద్ద కాగానే కోసి కట్టలు కట్టి అమ్ముకొని జీవించేవాడు ఆ రైతు. కానీ ఆ పొలానికి దగ్గరలోనే అడవి ఉందని చెప్పానా, ఆ అడవిలో నక్కలు, తోడేళ్ళు, లేళ్ళు, కుందేళ్ళు వంటి అనేక జంతువులు ఉండేవి. వాటిలో ఒక కుందేలు ప్రతిరోజు రాత్రి దొంగచాటుగా వచ్చి ఈ రైతు పొలంలోని ఆకుకూరను తినిపోతూ ఉండేది.
1: అయ్యో పాపం,
0: రోజు రాత్రి ఎవరో వచ్చి తన ఆకుకూరను తినిపోతూ ఉండడం రైతుకి ఎంతో బాధ కలిగించింది. ప్రతిరోజు పొద్దునే పొలానికి వచ్చి పాడైపోయిన ఆకుకూర మళ్ళను చూసి ఎంతో దుఃఖించేవాడు. ఒకరోజు ఎలాగైనా సరే ఆ దొంగను పట్టుకోవాలనుకున్నాడు. తోట చుట్టూ అక్కడక్కడ ఉచ్చుపన్నాడు. ఉచ్చుపన్నడం అంటే
2: సన్నటి వలతాళ్లు బిగించి ఏర్పడకుండా అల్లి కట్టడం. తెలియకుండా ఏదైనా జంతువు తోటలోకి వస్తే ఆమాంతం ఈ ఉచ్చు దాని మెడక చుట్టుకుంటుందన్నమాట, ఉరి బిగుసుకుంటుంది.
1: భలే భలే, తర్వాత ఏమైంది?
0: ఇంకేమవుతుంది, ఆ రాత్రి మన దొంగ కుందేలు హుషారుగా పాట పాడుకుంటూ తోటలోకి రాబోయింది. ఎవరూ లేరు కదా అని ధైర్యంగా లోపలికెళ్ళబోయింది. ఇంకేమవుతుంది, వలతాళ్ళు దాని మెడకు చుట్టుకున్నాయి. బాధతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది.
3: అయ్యో సత్యాన్రా దేవుడా, ఇవాళ్టితో నా పని అయిపోయింది. ఈ ఉచ్చు నా ప్రాణానికే చుట్టుకుంది. ఈ రాత్రంతా ఇలాగే ఉండిపోవాలేమో. అమ్మో, తెల్లారంగానే కాపు వస్తే ఇంకేమన్నా ఉందా? చితకబాది నన్ను చంపేస్తాడు. భగవంతుడా, నాకేది గతి? నన్నెవరు కాపాడతారు? అబ్బా, కదిలే కొద్దీ ఉచ్చు బిగుసుకుపోతోంది. కదలకుండా ఇలాగే ఉంటాను. అయినా ఎంతసేపు ఇలా ఉండాలో ఏమో. అర్ధరాత్రి దాటిపోయింది. ఈ దొంగ తిండి లేకున్నా పోయేది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలని మా అమ్మ చెప్పింది. నిజమే, ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? ఏదన్నా ఉపాయం ఆలోచించి ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవాలి. చూస్తుండగానే తెల్లారిపోతుంది. ఏదో అడుగుల చప్పుడవుతోంది. ఎవరో ఇటే వస్తున్నారు. అయ్య బాబోయ్, ఆ వచ్చేది ఈ పొలం రైతులాగే ఉన్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు చావు తప్పదు.
4: ఓహో, దొరికావుటే దొంగ కుందేలా, రోజు నా కూరలు బాగా మెక్కిపోదాం అనుకున్నావా? నీ సంగతి చెప్తా, చింత బరికలు తెచ్చి నీ పెళ్లి చేస్తానుండు. ఏమనుకున్నావా?
3: నాకు మూడింది, తప్పించుకునే ఉపాయం లేదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అయినా ఇప్పుడు అనుకునేం లాభం? మా అమ్మ చెబితే విన్నానా? దొంగతిళ్లకు మరిగినందుకు నాకీ శాస్తి జరగాల్సిందే. ఆ, ఇలాంటి అపాయంలోనే ఉపాయం కావాలి. అదిగో దూరం నుంచి నక్కబా వస్తున్నాడు. ఇటే వస్తున్నాడు. ఆ, మంచి ఆలోచన తట్టింది. నక్కబావా, ఓ నక్కబావా, ఇటు ఇటు.
5: ఎవరు నన్ను పిలిచేది? కుందేలా, నువ్వా? ఇక్కడున్నావేమిటి? ఏమిటి విశేషం?
3: అదా చెప్తా, ఇట్రా.
5: నీ మెడక ఉచ్చేమిటి?
3: అదో పెద్ద కథలే, భలే గమ్మత్తైన విషయం. ముందీ ఉచ్చు విప్పు.
5: ఆ కథేమిటో చెప్తేనే విప్పుతా.
3: చెప్తా విను. ఇవాళ చాలా తమాషా జరిగింది. నా పిల్లలకు సుస్థిగా ఉందని వైద్యుడిని అడిగి 4 కస్తూరి మాత్రలు తెద్దామని పొద్దున్నే బయలుదేరాను. ఇంతలో ఆవు అత్త ఎదురయ్యి, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నా, నువ్వు రావాలి అంది. నేను తొందర పని మీద వెళ్తున్నాను, రాలేను అన్నాను. ఎప్పుడూ తొందర పనిలేనా, నువ్వు రాక తప్పదు అని ఆవు అత్త బలవంతం చేసింది. నేనెంతగానో చెప్పి చూశాను, అయినా వదిలిపెట్టలేదు. నిర్బంధ పెట్టింది. సరే వస్తాగాని మా పిల్లలకు మందులిచ్చి రానా అన్నాను. నన్ను నమ్మక కాదు కూడదని, పెళ్లికి వస్తేనే తప్ప ఊరుకునేది లేదని ఆవు అత్త నన్ను ఈ ఉచ్చుతో కట్టేసి వెళ్ళింది. నన్ను తీసుకెళ్లడానికి ఎవరినన్నా పంపిస్తానని చెప్పింది. నక్కబావా, నీకు పుణ్యం ఉంటుంది. నా పిల్లలకు మందులిస్తే గాని నాకింకో పని తోచదు. కాస్త ఈ ఉచ్చు విప్పి పెట్టవా?
5: నీ ఉచ్చు విప్పితే నాకేమిటి లాభం?
3: పెళ్లి వాళ్ళు కొద్దిసేపట్లో వస్తారు.

0: కావాలంటే నా బదులు పెళ్లికి నువ్వే వెళ్ళు.
1: అలాగైతే సరే, నన్నెవరూ ఏ పెళ్లికి పిలవరు.
0: బాధపడకు నక్కబావా, నా స్థానంలో నిన్ను కట్టేస్తాను. వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్తారు, సరేనా?
1: అలాగే, ఇదిగో నీ మెడ ఉచ్చు విప్పేస్తున్నా.
0: చాలా సంతోషం నక్కబావా.
1: అదేంటి, నా మెడకు ఆ ఉచ్చు వేయకుండానే వెళ్ళిపోతున్నావు?
0: అయ్యో, హడావిడిలో మర్చిపోయా. ఇదిగో ఈ ఉచ్చు నీకు తగిలిస్తున్నా. మరి నేను వైద్యం దగ్గరికి వెళ్ళిరానా?
1: సరే, త్వరగా రా.
0: క్షణంలో వస్తా. ఈలోగా పెళ్లివారు రానే వస్తారు.
2: ఇదేం విచిత్రం, నేను చింతపరికలు తెచ్చేలోగా కుందేలు మాయమై దాని స్థానంలో నక్క జరిందేమిటి? అంటే నా ఆకుమళ్ళు పాడు చేసేది పోయి కోళ్ళుగా చేసేది వచ్చిందా? ఉండు, దీనికి దేవశుద్ధి చేస్తా. చింతపరికలని చిత్తు చిత్తు అయిపోయా. ఇప్పుడు ఏమైంది? ఉండు, నా ఏడకు కళ్ళు తెచ్చి నీ భర్తం పడతా.
1: అమ్మా అమ్మా, ఎంత మోసం చేసింది పాడుకుందేలు. అయ్యో, పిల్లని నా బొందని మాయమాటలు చెప్పి నా ఒళ్ళు కుళ్ళ పొడిపించింది. అది రాని, దాని సంగతి చెప్తా.
0: ఏమిటి నాకు బావా, ఇంకా ఇక్కడే ఉన్నావా? పెళ్లివారు రాలేదా?
1: నాకు పెళ్లి వద్దు, పెడాకులు వద్దు. రైతు నా ఒళ్ళంతా సున్నం సున్నం చేశాడు. ముందు ఉచ్చు విప్పాయి.
0: అయ్యో, అదేంటి నాకు బావా, ఏం జరిగింది?
1: ఇంకా ఏం జరగాలి? నంగనాచిలాగా ఏమీ తెలియనట్లు అడుగుతున్నావా? నీ మాటలు తర్వాత, ముందు నా కట్లు విప్పు.
0: అబ్బా, అంత తొందరెందుకు? పెళ్లివాళ్ళు ఇంకా రానే లేదు.
1: మళ్ళీ పెళ్లి మాట అంటే నిన్నేం చేస్తానా నాకే తెలీదు. ఏమనుకున్నావు, కట్లు విప్పుతావా లేదా?
0: అమ్మా, ఆశ, అంత తొందరగా విప్పుతానా? ఆ రైతు వేట కుక్కలు రావాలి, నీ పెళ్లి జరగాలి, అప్పుడు విప్పుతాను.
1: ఒసే కుందేలా, నీకిది న్యాయమా చెప్పు? నన్ను ఉచ్చుల్లో ఇరికించి వినోదం చూస్తావా? ఆ కుక్కలు వస్తే ఇంకేమన్నా ఉందా? నా ప్రాణాలు తీయవు.
0: ఇప్పుడు నిన్ను విప్పితే నన్ను బతకనిస్తావా?
1: నిజంగా నిన్నేమీ చేయను, నన్ను నమ్ము. నీ మీద ఒట్టేసి చెబుతున్నా.
0: అంత మాట ఎందుకు గాని, ఆ రైతు రావటం చూడందే నిన్ను విప్పను.
1: అదిగో కనిపిస్తున్నారా, రైతు కుక్కలు వస్తున్నారు. నా తల్లివి గదు, నా కట్లు విప్పు.
0: కదలకు మరి, విప్పేస్తున్నా.
1: అమ్మయ్యా, నా ప్రాణాలు దక్కించావు. మళ్ళెప్పుడన్నా కలుస్తా, టాటా.
0: ఆహా, మళ్ళీ నీకు చిక్కుతానేంటి?
2: అరే, ఇంతలో నక్కమైపోయింది. ఓహో, ఆ కుందేలు ఈ నక్క రెండూ కలిసి నన్ను మోసం చేసి పారిపోయాయన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా వీటికేసి వస్తే వాటి అంతు చూస్తా. ఏమనుకున్నాయో,
3: అలా చిక్కుల్లో పడ్డా నక్క చివరికి కుందేలు సాయంతో తప్పించుకుంది.
4: చాలా బాగుంది ప్రశాంత్ నీ కథ.
5: అవునమ్మా, కుందేలు చాలా తెలివైంది.
4: అంతేనా, ఈ కథ ద్వారా నువ్వేం తెలుసుకున్నావు?
5: అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవడం తెలుసుకున్నానమ్మా.
3: దొంగ బుద్ధి ఉండడం తప్పని తెలుసుకున్నానమ్మా.
4: శభాష్, ఈ కథను మర్చిపోకుండా కొద్ది మాటల్లో కుదించి, అంటే చిన్న చిన్న వాక్యాల్లో రాసి పెట్టుకుంటే బాగుంటుంది.
3: ఇందాక హోంవర్క్ లో అదే చేశానమ్మా.
4: అలాగా, ఏది చూపించు.
3: ఇదిగో.
4: చాలా బాగా రాసావు. ఏది చదువు, చెల్లి కూడా వింటుంది.
3: అడవి సమీపంలో ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు. కాపు కొంత మేర దున్ని ఆకుకూర మడులు నాటాడు. కుందేలు ఆకుకూరలు తినమరిగింది. కాపు పన్నిన ఉచ్చును గమనించక కుందేలు అందులో చిక్కుకుంది. కుందేలు తెలివిగా తన స్థానంలో నక్కను కట్టేసింది. వైద్యుని దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పి కుందేలు కొంత దూరం వెళ్ళి పొదలో దాగింది. ఉచ్చులో ఉన్న నక్కను కాపు చింతబరికెతో బాదాడు. కాపు కుక్కలను తీసుకురావడాన్ని చూసి కుందేలు నక్కను విడిపించింది. నక్క బలం కొద్దీ పరిగెత్తి పారిపోయింది.
4: వెరీ గుడ్. ఈ కథలో కుందేలు మంచిదా, నక్క మంచిదా?
5: రెండూ చెడవే. అయితే నక్కను కుందేలు బాగా మోసం చేసి దెబ్బలు తినిపించింది.
4: మరి నక్క తనను బతకనివ్వదని తెలుసు కూడా కుందేలు ఎందుకు విడిపించింది?
3: నేను చెప్పనా? కుందేలుకు తాను చేసిన తప్పేమిటో తెలుసు. అయినా తన ప్రాణం కాపాడుకోవడం కోసం మోసంతో నక్కను ఇబ్బంది పెట్టింది. తరువాత నక్కను విడిపిస్తే అది తన ప్రాణం తీస్తుంది. అందుకే కాపు కుక్కలు కనబడేదాకా ఆగి అప్పుడైతే తనని ఏం చేయలేదని కుందేలు ధైర్యంగా నక్క కట్లను విప్పింది.
4: బాగా గ్రహించావు.
5: అమ్మా, రేపు మా క్లాస్లో నేను ఈ కథను చెప్తా.
4: వెరీ గుడ్. చాలా పొద్దుపోయింది, ఇక వెళ్ళి పడుకోండమ్మా.
3: అలాగే అమ్మా.

మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం చిక్కుల్లో పడిన నక్క తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం స్నేహం తెలుగు పాఠం వింటారు.

0: ఓ మృగరాజా, ఏమైంది నీకు? ఎందుకు అలా బాధతో మూలుగుతున్నావు? నేనేమైనా సహాయం చేయగలిగితే చెప్పు, నా చేతనైన సాయం చేస్తాను.
1: బాబు, నీవెవరో జాలిగుండె కలవాడిలా ఉన్నావు. నన్ను చూసి భయపడి పారిపోకుండా నా బాధను చూసి దగ్గరగా వచ్చావు. నా బాధ నివారణకు సహాయం చేస్తానంటున్నావు. ఇలా రా నాయనా, చూడు నా కాలిలో ముళ్ళు దిగింది, 2 రోజులైంది.
0: అయ్యయ్యో,
1: ఎంతో బాధపడుతున్నాను. నువ్వు నా కాల్లోని ముళ్ళును తీసి బాబు పుణ్యం కట్టుకో నాయన.
0: అయ్యో పాపం, అలాగా ఏది, నీ కాలు ఇలా చాపు, నేను చూస్తానుగా.
1: ఇదిగో అబ్బా అబ్బా, కాలును లేపలేకపోతున్నాను. అబ్బా అబ్బా,
0: అమ్మో ఎంత పెద్ద ముళ్ళు దిగిందో. భగవంతుడు ఈ జంతువులకు మనుషులకు ఉన్నట్టు చేతులు ఇవ్వలేదు. మృగరాజా, నీకేం పర్వాలేదు, నేను నీ కాళ్ళలో ముళ్ళును తీసేస్తున్నానులే, నీ బాధ ఇంకా తగ్గిపోతుంది. ఇదిగో వచ్చేసింది.
1: అబ్బా అబ్బా,
0: అమ్మయ్యా వచ్చేసింది. ఇదిగో చూడు, ఎంత పెద్ద ముళ్ళో. ఉండు, కాలుకు కట్టుకడతాను. కట్టేశాను అమ్మయ్యా. ఇంకా ఇంకా నువ్వు నడవగలవులే.
1: అమ్మో, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుందా. అమ్మయ్యా, ఈ ముళ్ళు తీసి పుణ్యం కట్టుకున్నావు. నాయనా, ఇంతకు నీవెవరు, నీ పేరేమిటి, నువ్వు రోజు అడవిలోకి ఎందుకు వస్తూ ఉంటావు?
0: నా పేరు రామయ్య, నేను చాలా భేదవాణ్ణి. ఈ అడవిలో ఎండిన చెట్లు కొమ్మలు కొడతాను, వాటిని ఊళ్ళోకి తీసుకువెళ్ళి అమ్ముకుంటాను, దాంతో జీవిస్తూ ఉంటాను. రోజులాగే కట్టెలు కొట్టుకోవటానికి ఈరోజు కూడా అడవికి వచ్చాను.
1: అలాగా?
0: నువ్వు బాధతో 2 రోజులు పడి ఉన్నావు, ఏమీ తిన్నట్టు లేదు. ఇందా ఈ రొట్టెలు తిను మృగరాజా.
1: నువ్వు నిజంగా చాలా మంచివాడివి. జంతువునని తలంచక నా కాలి ముళ్ళు తీశావు, అది చాలక నాకు నువ్వు తెచ్చుకున్న రొట్టెలు కూడా పెడుతున్నావు. రొట్టెలు ఎంత రుచిగా ఉన్నాయి. రామయ్య, మీరు రోజు ఇలాంటి రొట్టెలు చేసుకుని తింటూ ఉంటారా?
0: ఏ, ఈ రొట్టెలు నీకు నచ్చాయా?
1: నచ్చటమేమిటి, రోజు నువ్వు అడవికి వచ్చేటప్పుడు నాకు కూడా రొట్టెలు తీసుకుని రావాలి.
0: అలాగే.
1: రోజు నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను రోజు తినే జంతువుల మాంసం కంటే ఈ రొట్టెలు అబ్బో అబ్బో ఎంతో రుచిగా ఉన్నాయి రామయ్య.
0: అట్లాగే, రోజు తప్పకుండా తెచ్చి పెడతాను. మరి ఇక నేను వెళ్ళిరానా?
1: రామయ్య ఉండు, ఒక్క నిమిషం, కట్టెలు కొట్టుకుని ఇంటికి వెళ్ళు. ఏమిటి?
0: సరే,
1: రేపటి నుంచి నేను నీతోటే ఉంటాను. అడవిలో ఉన్నంతసేపు నీకు సాయంగా ఉంటా. రామయ్య, మరి నువ్వు నాకు రోజు రొట్టెలు తెచ్చిపెట్టాలి, సరేనా?
0: సరే, ఇక నేను వెళ్ళొస్తా. ఈరోజు అడవికి వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని సింహంతో స్నేహం కుదిరింది. ఎంతైనా సింహం సింహమే. ఇది మృగరాజు కాబట్టి తాను అన్నమాటను నిలబెట్టుకునే మంచి గుణం ఉంటుంది. అదే వేరే ఇతర జంతువు ఏదైనా అయితే మనిషిని అమాంతంగా చంపేస్తుంది. సింహం అలా చేయదు. పైగా నాతో

0: స్నేహం చేస్తానంటుంది. సరే, నాకు ఇక ముందు అడవిలో ఎంతో అండగా ఉంటుంది. అంతా మన మంచికే అంటారు, ఇందుకే కాబోలు.
1: రామయ్య రోజూ ఈవేళకు వచ్చేసేవాడు. అడుగో, వచ్చేస్తున్నాడు. చేతిలో ఏదో బొట్టు కూడా ఉంది. ఏదో నా కోసం పట్టుకొస్తున్నాడు.
0: మృగరాజా,
1: అయ్యా
0: ఇవాళ ఆలస్యమైంది కదూ, నీకు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఈరోజు మాకు పండగ, అందుకే పండక్కి వండిన పిండి వంటలు పట్టుకొచ్చాను. ఇవిగో తిను, చాలా బాగుంటాయి.
1: ఎంత మంచి వాసనలు వస్తున్నాయో. రామయ్య, రోజు నువ్వు తెచ్చే రొట్టెల కంటే ఈరోజు తెచ్చిన పిండి వంటలు ఇంకా బాగున్నాయి. మరి రోజు ఇలాంటివి ఎందుకు వండుకోరు?
0: ధనవంతులైతే రోజు ఇలాంటివి వండుకుంటారు. నాలాంటి బీదవాళ్లకు పండగ రోజున పిండి వంటలు వండుకోవాలంటేనే చాలా కష్టం అవుతుంది.
1: రామయ్య బాధపడకు, నీకు బోలెడంత డబ్బు వచ్చే ఉపాయం నేను చెబుతాను. ఈ అడవిలో ఒక గంధం చెట్టు ఉంది.
0: గంధం చెట్టే?
1: దాన్ని నువ్వు కొట్టుకుని అమ్ముకో, నువ్వు కూడా ధనవంతుడు అవుతావు. నాతో రా, నీకు ఆ చెట్టును చూపిస్తా.
0: అలాగే.
1: ఇదిగో, ఇదే ఆ గంధం చెట్టు. చూసావా ఎంత మంచి వాసనో? ఈ చెట్టును కొట్టి కొన్నిటిని పట్టుకెళ్ళి అమ్ముకో, నేను నీకు అండగా ఉంటాను.
0: ఆహా, ఇంకా నా బతుకు పండింది మృగరాజా. నీ సాయం నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఈ గంధం చెక్కలు అమ్మితే బోలెడని డబ్బులొస్తాయి. ఆ డబ్బుతో నీకు రోజు రకరకాల పిండి వంటలు తెచ్చి పెడతాను.
2: కాకిబావా, ఓ కాకిబావా.
3: ఏమిటి నక్క బావా, ఇలా వచ్చావు?
2: ఏం లేదు కాకిబావా, నీకు ఈ సంగతి తెలుసా? ఈ మధ్య మన మృగరాజు అడవిలో జంతువుల్ని చంపడం మానేశాడు.
3: అదేం నక్క బావా, మరి ఏమి తింటున్నాడు, ఎలా బతుకుతున్నాడు?
2: అతనికి ఈ మధ్య ఒక మనిషితో స్నేహం అయిందిలే, అంతే. రోజు ఆ మనిషి రకరకాల వంటకాలు తెచ్చి పెడుతున్నాడు. వాటిని ఆరగించి హాయిగా ఆయన మాత్రం ఉంటున్నాడు. దాంతో జంతువుల్ని వేటాడడం చంపడం మానేశాడు.
3: మంచిదేగా, జంతువులన్నీ హాయిగా ఉంటాయి.
2: ఏముంది, నేను సొంతంగా ఏ జంతువుని చంపలేను. నీకు తెలుసు కదా కాకిబావా, మృగరాజు ఏదైనా జంతువుని చంపి తినిపోతే మిగిలిన దాన్ని 2-3 రోజులు హాయిగా తినేసేదాన్ని. ఇప్పుడు సింహం ఏ జంతువుని చంపట్లేదు. అయినా రోజు ఆ మనిషి తెచ్చే ఆహారంతో తన కడుపు మాత్రం నింపుకుంటున్నాడు. నా కడుపు మాత్రం బగ్గుమంటోంది.
3: ఏదైనా ఎత్తువే నక్కబావా, నీకు జిత్తులు ఎత్తులు వేయటం అలవాటేగా.
2: ఉపాయం దొరికింది.
3: ఏమిటో చెప్పు.
2: మనం సింహం దగ్గరికి వెళ్ళి మంచిగా అతనితో స్నేహం చేద్దాం. ఆ తర్వాత ఆ మనిషితో కూడా స్నేహం చేసినట్టుగా నటిద్దాం.
3: తర్వాత
2: ఆ మనిషి మనతో కూడా స్నేహం చేస్తే ఇక మన ఎత్తు పారినట్టే. అప్పుడు సింహానికి మనిషిపై బోల్డ్ అని చాడీలు చెప్పేయడం మొదలు పెడదాం. వారిద్దరి మధ్య స్నేహాన్ని పాడు చేసేద్దాం. దానితో సింహం మనిషిని కాస్త చంపేస్తుంది. హాయిగా మనకు 10 రోజులు భుక్తి. కానీ
3: కానీ ఏమిటి నక్క బావా, అనుమానం దేనికి?
2: కాదు కాకి బావా, మనిషి చాలా తెలివైనవాడు. మన జిత్తులకు సింహం లొంగవచ్చు, కానీ మనిషి లొంగుతాడా లేదా అనేదే అనుమానం. అయినా ప్రయత్నిద్దాం. ఆ పని జరగకపోతే మనకు వచ్చే నష్టం అంటూ ఏం లేదుగా. ఏమంటావు కాకిబావా?
3: జిత్తుల మారవన్న పేరు నీకుండానే ఉందిగా నక్కబావా. నీ జిత్తులకు ఎత్తులకు తిరుగులేదు. పద, ఇప్పుడే బయలుదేరదాం సింహం దగ్గరకు.
2: సరే పద. మృగరాజా, ఓ మృగరాజా.
1: ఎవరు?
2: నేను మృగరాజా, నక్కను, మీ సేవకుడను. మిమ్మల్ని చూడక ఎన్నాళ్ళో అయ్యింది. మీరు అడవిలోకి బొత్తిగా రావడం లేదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో, ఏమి ఆహారం తీసుకుంటున్నారో అని తెలియక తెగ బాధపడిపోతున్నాను అనుకోండి. ఒకసారి మీ దర్శనం చేసుకుపోదామని నేను కాకిబావా కూడా వచ్చాము.
1: రండి రండి. నేను హాయిగానే ఉన్నాను అన్నట్టు ఈ మధ్య జంతువులను వేటాడటం మానేశా, అందుకే అడవిలోకి రావటం లేదు. ఇంతకీ అడవిలో మన మిత్రులంతా ఎలా ఉన్నారు?
2: ఏమని చెప్పను మృగరాజా, రాజులేని ప్రాణులం అయిపోయాం. మా గోడు వినే నాథుడు ఏడి చెప్పండి. తిండి తెప్పలు లేక అల్లాడిపోతున్నాం అంటే నమ్మండి, ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఆకలి బాధతో చచ్చిపోతాం కూడా.
1: అయ్యో, అదేమిటి, మీకు తిండి లేదా?
2: ఎలా ఉంటుంది మృగరాజా, మీరేమో వేటాడడం మానేశారు.

0: మరి మాలాంటి అల్ప ప్రాణులకు తిండేది? మీ వెనక ఉండి మీరు తినగా మిగిలిన మాంసాన్ని తిని మా చిన్ని కడుపులు నింపుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మీరేమో ఏమి తింటున్నారో మాకు తెలీదు, మాకైతే తిండి లేదు.
1: అయ్యయ్యో పాపం. ఒక పని చేద్దాం, నాకు ఒక మనిషి మిత్రుడు ఒకడున్నాడు, చాలా మంచివాడు. అతడు రోజు పిండి వంటలు చేయించుకొని తీసుకుని వస్తున్నాడు. నేను వాటిని తిని హాయిగా ఇక్కడే ఉంటున్నా. మరి మీకు కూడా పెడతాను, ఉండండి, అతడు వచ్చే వేళయింది.
2: మృగరాజా, అతడు తెచ్చే ఆహారం మీకోసం, అది మీరు మాకు కూడా పంచివ్వడం భావ్యం కాదు. మేం వెళతాం, మా మీద దయ ఉంచండి చాలు.
0: అవును మృగరాజా, అతడు మీకు మిత్రుడే కాని మాకు మిత్రుడు కాదు కదా. అలాంటప్పుడు అతడు తెచ్చిన మేం తినడం అంత బాగుండదు.
1: ఈ రోజు నుంచి మీరు నాకు మిత్రులు, నా మిత్రులు నా మిత్రునికి కూడా మిత్రులే. నేను మిమ్మల్ని నా మనిషి మిత్రునికి పరిచయం చేస్తాను, ఉండండి. అడుగు వస్తున్నాడు చూడండి, నెత్తి మీద బుట్టతో వస్తున్నాడు.
2: ఆ బుట్టల్లో మీకు ఆహారం తెస్తున్నాడు కాబోలు మృగరాజా.
1: అవును కాకి మిత్రమా, రోజు ఇలాగే రకరకాల పిండి వంటలతో నా ఆకలి తీరుస్తున్నాడు. ఎంత రుచిగా ఉంటాయనుకున్నారు? మీరు కూడా ఇవాళ నాతో పాటే తినండి.
3: ఏమిటి, సింహం దగ్గర నక్క కాకి కనిపిస్తున్నాయేంటి? ఎందుకైనా మంచిది, ఈ చెట్టెక్కి కూర్చుంటాను.
0: అయ్యో మృగరాజా, అదేంటి మీ మిత్రుడు బుట్ట పట్టుకుని చెట్టెక్కుతున్నాడు? మీకు ఈరోజు భోజనం పెట్టడా ఏంటి? లేకపోతే మీరంటే అతనికి భయమా?
1: అదేమీ కాదు, నేనంటే అతనికి ఎంతో ప్రేమ. అయ్యేదో పనుందేమో అందుకే చెట్టెక్కుంటాడు. అయినా కనుక్కుందాం పదండి. రామయ్యా రామయ్యా, ఏమిటి ఇవాళ చెట్టెక్కి కూర్చున్నావు? ఇగో చూడు, వీళ్ళిద్దరూ నా మిత్రులు. అంటే నీకు కూడా మిత్రులేనన్నమాట. నీ పిండి వంటలతో ఇవాళ మా అందరికీ విందు చెయ్యాలి. నీ వంటకాల రుచిని వీళ్ళు కూడా చూస్తారు.
3: క్షమించు మిత్రమా, నేను ఇప్పటి నుంచి నీ స్నేహం మానుకుంటున్నాను.
1: అదేమిటి మిత్రమా అలా అంటున్నావు? ఏం జరిగింది? నేనేమైనా తెలియక నీకు బాధ కలిగించానా?
3: అవును.
0: ఏమది మృగరాజా, మీరు ఇతన్ని గురించి ఇంతవరకు మహా గొప్పగా చెప్పారు, ఇంతేనా ఇతని బుద్ధి?
2: అయ్యో మృగరాజా, మీరెంత అమాయకులు! మనుషులు జంతువులతో స్నేహం చేస్తారని మీరెలా నమ్మారు? మనతో వాళ్ళ అవసరాలు తీర్చుకుని మనల్ని మోసం చేస్తారు.
1: అదేమీ కాదు, నా మిత్రుడు రామయ్య అందరిలాంటి వాడు కాదు, నాకు ప్రాణ స్నేహితుడు. మీరు ఇలా మాట్లాడటం నాకు బాధ కలిగిస్తోంది. రామయ్య నువ్వైనా చెప్పు, ముందు నువ్వు చెట్టు దిగిరా మిత్రమా.
3: మృగరాజా, నువ్వు జంతువులకు రాజువి, మంచి మనసు కలవాడివి, ధైర్య సాహసాలు ఉన్నవాడివి. కనుకనే నేను మనిషినైనా నీతో స్నేహం చేశాను, కానీ నువ్వు ఈ రోజున చెడు సావాసం చేస్తున్నావు.
2: మృగరాజా విన్నారా ఇతని మాటలు? మేం మీకేమైనా అపకారాన్ని తలపెట్టామా? మీరు అడవిలోకి రావటం లేదని అల్లాడిపోయాం. మిమ్మల్ని చూడాలని గంపిడాస్తూ వచ్చాం, కానీ వేరొక భావంతో కాదు కదా.
0: మృగరాజా, ఎంతైనా మనుషులు మనుషులే, జంతువులు జంతువులే, మనకు వీళ్లకు స్నేహం ఏమిటా అని నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పటికైనా తెలుసుకున్నారా మృగరాజా ఇతని కుటిల స్వభావం? మనలో మనకు వైరం పెట్టాలని చూస్తున్నాడు. మీ సేవకులమైన మమ్మల్ని చెడ్డవారుగా మీకు చెప్తున్నాడు. చూసారా చూసారా?
3: విన్నావా మృగరాజా, నీ సేవకులమంటున్న నీ మిత్రుల మాటలు? ఆ జిత్తుల మారి నక్క, కొండెములు చెప్పే కాకి నీకు తగిన స్నేహితులు కారు. వీరిది మంచి మనస్సు కాదు. అందుకే నువ్వు వాళ్లతో కలిసి ఉండటం చూడగానే నాకు ప్రమాదం కలుగుతుందనే భయంతో చెట్టెక్కాను. నువ్వు ఆ చెడ్డవారితో స్నేహం చేస్తున్నావు కాబట్టి నేనింక నీతో స్నేహం చేయను. నేనిక నీ వద్దకు రానే రాను. చెడ్డవారితో స్నేహం చేసే నువ్వు కూడా చెడ్డవారితో సమానమే. నిన్ను ఇక నమ్మను. పో, వెళ్ళిపో, వెళ్ళిపో.
2: ఎంత పొగరు, ఎంత పొగరు! మృగరాజన్ తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నాడో.
0: మృగరాజా, ఇతను వదలకండి, కిందకు దిక్కకుండా ఎలా ఉంటాడు? దిగ్గానే పట్టుకుని చంపేయండి. మిమ్మల్ని ఇలా తూలనాడుతున్న ఇతన్ని బ్రతకనివ్వకూడదు.
1: చెయ్, మీ పాడు బుద్ధి పోనించుకున్నారు కాదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా తెలివి తక్కువతనమే నన్ను స్థితికి తెచ్చింది. చెడ్డ స్వభావం గల నక్క కాకి మాటలు విని మోసపోయాను. వాటితో స్నేహం చేసి నా ప్రాణమిత్తును స్నేహాన్నే పోగొట్టుకున్నాను. అయ్యో, రామయ్యను చూడకుండా ఉండగలనా? అతని వంటకాలు తినకుండా ఉండగలనా? అయ్యో, నా ప్రాణమిత్రుణ్ణి పోగొట్టుకున్నాను.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని చిక్కు

0: లో పడిన నక్క మరియు స్నేహం పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. పర్యాటకంలో ఈరోజు గోదావరి జిల్లాలోని అతి ముఖ్యమైన నగరం, అతి ముఖ్యమైన పట్టణం మీకు పరిచయం చేస్తాను. అది మన గోదావరి జిల్లాలోనే అందరికీ అందుబాటులో ఉన్న నగరంగా చెప్పవచ్చు. ఆ నగరం ఏంటంటే రాజమండ్రి. దానికి మరో పేరు రాజమహేంద్రవరం. ప్రస్తుతం ప్రభుత్వం జీవో ప్రకారం రాజమహేంద్రవరంగానే పిలువబడుతుంది. ఈ నగరానికి శతాబ్దాల చరిత్ర గల సుందర నగరంగా, ఆరుద్ర కళ్లకు అమరధామంలా కనిపించిన గోదావరి తీరంలో మట్టి బెడ్డను పెగిలిస్తే అది సాహిత్య సువాసనలు కొడుతుంది అని ఇంద్రకట్టి హనుమాన్ శాస్త్రికి అనిపించిన గోదావరి వాంఫోర్ముఖిల భారతము మాదన్న నాడు అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ భావించిన, అది మన రాష్ట్ర సంస్కృతికి రాజధాని. రాజమహేంద్ర అదే ఘనచరిత్రమే. విజయ కందళి, రాజమహేంద్రి, రాజమహేంద్రపురం, రాజమహేంద్రవరం, రాజమండ్రి, ఇలా ఎన్నో ఎన్నెన్నో పేర్లు ఈ నగరానికి. రాజమహేంద్ర కవీంద్ర సమాజం ఒకటి ఉండేదని, అది భారతంలో నన్నయ్య స్వయంగా పేర్కొన్నారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో ఉన్న వరల్డ్ అట్లాస్లో ఈ నగరం క్రీస్తు శకము 975-1045 మధ్యలో రాజమహేంద్రి అని ఉంది. 10వ శతాబ్దంలో ఒక విదేశీ యాత్రికుడు 30 కోట పట్టణాలు ఉన్నాయని వాటిలో మహేంద్రి ఒకటిగా వర్ణించారు. శ్రీనాథుడు రాజమహేంద్రపురం అని వర్ణించగా 1950 వరకు గ్రామీణులు రాజమందరం అనేవారిని ఒక కథనం. ఏది ఏమైనా గోదావరి తీరంలో ఈ నగరాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవనుకోండి. తెలుగువారి సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రి ఎన్నో చారిత్రక పర్యాటక విశేషాలను తనలో దాచుకుంది. రాజమండ్రిలో పర్యటించేటప్పుడు ప్రకృతి అందాలనే కాదు, ఇక్కడున్న చరిత్రను కూడా అధ్యయనం చేస్తే మంచిది, మంచి అనుభూతి కూడా కలుగుతుంది. నగరంలో గోదావరి గట్టున ఉన్న రాళ్ల బండి మ్యూజియం, దామెర్లా ఆర్ట్ గ్యాలరీ, గౌతమి గ్రంథాలయం, కందుకూరి వీరేశలింగం గారి ఇల్లు, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు తప్పకుండా చూడాల్సినవేనండి. ఇక పెద్ద మసీదు, లక్ష్మీ నరసింహ ఆలయం, వీరేశలింగం జన్మగృహం,

టౌన్ హాలు, వీటి హై స్కూలు వంటి అనేక భవనాలు శతాధిక సంవత్సరాల వయసు గలవే. ఇవన్నీ కూడా వందల సంవత్సరాల నాటు నిర్మించినవేనండి. ఇకపోతే ఆధ్యాత్మికంగా చూసుకుంటే రాజమండ్రి ఎంతో మహోన్నతమైనగా చెప్పవచ్చు. అతి పవిత్రమైన గోదావరి నది తీరంలో ఉన్న అతి ప్రాచీనమైన శివాలయాల్లో రాజమండ్రి శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయం ఒకటి. అర్ధాయుష్యుడిగా జన్మించిన మార్కండేయుడు శివుని వరంతో సంపూర్ణ ఆయుష్కును పొందాడు. కొంతకాలం తరువాత తల్లిదండ్రులు అజ్ఞానానుసారం మార్కండేయుడు తిరిగి గౌతమి తీరానికి చేరి తాను ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు నిర్వహించి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన పరమేశ్వరుడు మార్కండేయుని పేరు శిరస్థాయిగా నిలిచిపోవాలని అనుగ్రహించి అతనికి తన దేహంలో ఐక్యం చేసుకున్నాడంట. ఈ విధంగా మార్కండేయ స్వామిగా ప్రసిద్ధిగాంచి నేటికి విశేష పూజలు అందుకుంటున్నాడండి. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా ఏలిన చాణుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుని అర్ధాంగి అమ్మంగదేవి ప్రాకారం నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేసిందని చెబుతారు. ఆ తర్వాత రెడ్డి రాజుల కాలంలో కాఠేయ వేమరెడ్డి భార్య మల్లాంచిక ఈ ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. తర్వాత కూడా ఉప్పల వెంకయ్య దేవాలయానికి 300 చదరపు స్థలం ఇచ్చినట్టు కొర్లెమర మల్లెమ్మ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు దాఖలాలు ఉన్నాయండి. ఈ ఆలయంలో ఉమా మార్కండేయ స్వామి, పార్వతీదేవి, గణపతులు ప్రధాన దేవతలు. ఈ లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడు. రాధాకృష్ణులు, లక్ష్మీ నరసింహులు, నవగ్రహాలు, షిర్డి సాయి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, సూర్యనారాయణమూర్తులు కూడా ఈ దేవాలయంలో పూజలు అందుకుంటున్నారండి. అలాగే రాజమండ్రి ఒక ఆలయాలకే కాదండి, ఇక్కడ మ్యూజియాలు కూడా ఉన్నాయి. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం రాళ్లబండి మ్యూజియం. ఈ మ్యూజియం కూడా గోదావరి గట్టికి అతి సమీపంలో ఉంటుంది. ఈ మ్యూజియంను 1967 మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం జాతీయం చేసుకుని సమయానికి 6,984 గ్రంథాలు ఉన్నాయంట. 1964లో దీన్ని డిస్క్రిప్షన్ క్యాటలాగ్ ఆఫ్ తెలుగు మాన్స్కిప్ పేరిట 528 పేజీలతో విషయ వివరణతో కూడిన వర్ణాత్మక గ్రంథ సూచికలో 300 పైగా తాళపత్ర గ్రంథాల వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ఉద్దండ పండితులైన గిడుగు వెంకటరామూర్తి గారు, చిలుకూరి నారాయణరావు గారు తదితరులు వ్యక్తిగత సేకరణలైన అపురూప గ్రంథాలు ఇక్కడ ఎన్నో నిక్షిప్తం చేసిపడి ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ఎంతోమంది రాజమండ్రి ప్రత్యేకం ఈ మ్యూజియం దగ్గరికి వెళ్ళి వీటిని పరిశీలించాలని అనుకుంటారు. ఎంతమందో నేటి యువకవులు అంతా కూడా ఈ గ్రంథాలయానికి వెళ్ళిన వారే, వెళుతున్న వారే. కాగా తదనంతర కాలంలో ఈ గ్రంథాలయాన్ని కందుకూరి వీరేశలింగం గ్రంథాలయంలో విలీనం చేసేశారు. ప్రస్తుతం మ్యూజియంలో 1000 ఏళ్లకు చెందిన అనేక శిల్పాలు కూడా, మంచి శిల్పాలు కూడా భద్రపరిచి పడి ఉన్నాయండి. మీరు రాజమండ్రి మీరు ప్రత్యేకంగా పర్యాటకంగా మీరు వెళితే ఖచ్చితంగా ఈ మ్యూజియం మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందేనండి. ఎందుకంటే ఎంతో సాహిత్య సంపద, అపురూప శిల్పకళా సంపద ఈ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక గౌతమి గ్రంథాలయం కూడా ఉంది. ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే గౌతమి గ్రంథాలయం ఒక పుస్తక భండాగారంగా పేరుగాంచిన గౌతమి గ్రంథాలయం అనాలి. రాష్ట్రంలోనే ఇది 2వ అతిపెద్ద గ్రంథాలయం. నిజంగా ఇప్పుడున్న యువత ఈ గ్రంథాలయాన్ని ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఈ గ్రంథాలయం స్థానిక నాగదేవి థియేటర్ ఎదురు వీధిలో ఉంది. 1000 అద్భుత గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉంచటం మనం గమనించవచ్చు. నాళం కృష్ణారావు 1998లో కందుకూరి వీరేశలింగం పేరిట రాజమండ్రి నాళంవారి సత్రంలో ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. వడ్డాది సుబ్బారాయుడు పేరిట మరొక గ్రంథాలయం కూడా ఏర్పడింది. ఈ 2 గ్రంథాలయాలు ఏకమై 1920 గౌతమి గ్రంథాలయంగా ఏర్పడినట్లు కూడా మనకి చరిత్రను బట్టి తెలుస్తుంది. 1979లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత

ఇది ప్రాంతీయ గ్రంథాలయంగా అభివృద్ధి చెందింది. కందుకూరి నడిపిన వివేకవర్ధిని పత్రిక ప్రతులు కూడా ఇక్కడ భద్రంగా ఇప్పటికీ ఉండటం విశేషం అండి. ఎన్నో విలువైన సమాచారం తెలుసుకోవటానికి మాత్రం ఈ గౌతమి గ్రంథాలయం ఇప్పుడున్న యువతకు, రీచెస్ స్కాలర్స్కు ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాలయాలు మాత్రం ఖచ్చితంగా చూడండి. మరొకటి దామెర్లా ఆర్ట్ గ్యాలరీ, ఇది కూడా అతి ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ చిత్ర కళా వికాసానికి తొలి వన్యవి దిద్దిన శ్రద్ధాస్తుడు దామెర్లా రామారావు. జీవించి చాలా స్వల్పకాలమైన చిత్రకళకు ఆయన చేసిన సేవ చాలా గొప్పదని చెప్పాలి. ఈయన పేరు మీద కూడా ఒక పోలీస్ గెస్ట్ హౌస్, సమీపంలోనే ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో 1997 మార్చి 8వ తేదీన ఈయన జన్మించారు. రామారావు చిత్రలతో సిద్ధార్థ రాగోదయం, పుష్పాలంకారం, కార్తీక పౌర్ణమి, ద్రోణుడు, భారత రాకుమారులు, కైకేయ, దురాలోచన, నంది పూజ మొదలగునవి కొద్దిగా మనకు శాంపుల్కి మాత్రమే ఇవన్నీ చిత్రకళలు. చిత్రకళకు వన్నె తెచ్చిన దామెర్ల రామారావు గీసిన అపురూప కళాఖండాలైన అన్నీ కూడా ఈ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. మీరు రాజమండ్రి అయితే వెళ్ళినప్పుడు ఈ ఆర్ట్ గ్యాలరీ కూడా చాలా సందర్శించాల్సిన స్థలాల్లో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇక మనకి చెప్పాల్సిన పని లేదు. తెలుగునాట సామాజిక సాహిత్య రంగాల్లో నూతన ఒరవడి సృష్టించిన నవయుగ వైతాళికుడు కందుకూరి 1948 ఏప్రిల్లో 16 ఆయన రాజమండ్రిలోనే జన్మించారు. ఆయన పేరు కూడా అనేక స్మృతి చిహ్నాలు అయితే ఉన్నాయి ఇక్కడ. 1919 మే 17 ఆయన మనకి కాలం చేసినప్పటికీ విడిచే వరకు కూడా ఆయన కందుకూరి సమాజంలోని సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. 1981 డిసెంబర్ 11 కందుకూరి తొలి వితంతు వివాహాన్ని జరిపించిన వివాహ వేదిక ప్రస్తుతం రాజమండ్రిలోనే మహిళా డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఆనంద్ గార్డెన్స్లో ఉందండి. తొలి వితంతు వివాహం రాజమండ్రిలో కందుకూరి జరిపించిన ఏదైతే అది ఉందో అది మనకి ఆనంద గార్డెన్స్కి ఆపోజిట్లో అక్కడే ఉంటుంది. ఈ ఆనంద గార్డెన్స్లోనే కందుకూరి సమాధులు కూడా ఉన్నాయండి. ఇక్కడే ఆయన్ని సమాధి చేయడం అయితే జరిగింది. మెయిన్ రోడ్డు సమీపంలో వంకాయల వారి వీధిలోని ఆయన స్వగృహం నేడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈయన ఇల్లు, ఆయన సొంతం ఇల్లు ఇక్కడే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఆయన వాడిన కుర్చీలు, మంచాలు, టేబుళ్ళు, పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ భద్రంగా ఉన్నాయండి. మెయిన్ రోడ్లో సమీపంలోనే కందుకూరి పురమందిరంలోని ఆయన వాడిన కుర్చీని ప్రత్యేకంగా భద్రపరిచారు. నిజంగా మీకు రాజమండ్రి అయితే ఏదో వెళ్ళి వచ్చేస్తాం. రాజమండ్రి గోదావరి చూస్తాం, గోదావరి పైన ఉన్న రైలు బ్రిడ్జ్ చూస్తాం, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ చూస్తాం, ఇవన్నీ ఇంతే అనుకుంటాం. కానీ రాజమండ్రిలో ఎన్ని అపురూపమైన గతం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో అద్భుతమైన శిల్పకళాఖండాలు కానీ ఒక మ్యూజియం కానీ ఎన్నున్నాయండి. అలాగే ఇక్కడ ఇస్కాన్ దేవాలయం కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. భగవద్గీత సందేశాన్ని హరే కృష్ణ మంత్ర సంకీర్తనోద్యమం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ చైతన్యవంతులు చేస్తున్న అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్యాత్మిక సామాజిక సేవలో కూడా ఇక్కడ చాలా గొప్పగా పునీతమవుతుందని చెప్పాలి. పవిత్ర గోదావరి తీరంలో గౌతమి ఘాట్టు ఆధ్యాత్మిక ధార్మిక సముదాయాల్లో నిర్మితమైన ఇస్కాన్ మందిరం గోదావరి జిల్లాలకే ప్రత్యేక ఆకర్షణ. పూజ్యశ్రీ ఏసి భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైన పూజ్యశ్రీ త్రిదండి జయ పతాక స్వామి ఆదేశం మేరకు ఈ రాజమండ్రిలో ఇస్కాన్ మందిరాన్ని అయితే స్థాపించారు. నిజంగా ఇవే కాదు, రాజమండ్రి గురించి మనం మాట్లాడుకోవాలంటే రోజుల తరబడి మాట్లాడుకోవాలండి. నిజంగా రాజమండ్రిలో పుష్కర ఘాట్టు, కోటిలింగాల రేవు ఇవన్నీ ఎన్నున్నాయండి. పుష్కరాలు వచ్చినాయి అంటే నిజంగా ఇటువైపు కొవ్వూరు, అటువైపు రాజమండ్రి భక్తులతో విసుగ ఎస్తీరాలనంత లక్షలాది మంది భక్తులతో నిండిపోతాయి. రాబోయే పుష్కరాలు అతి దగ్గరలో ఉన్నాయి. 2029 మనకి పుష్కరాలు రాబోతున్నాయి. అతి దగ్గరలో కూడా ఇవన్నీ కూడా పుష్కర ఘాట్లు, ఏదైతే ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయో ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి

పుష్కరాలకైతే వీటన్నిటినీ కూడా రెడీ చేస్తుంది. నిజంగా మీరు ఈలోపే ఒకసారి మీ టూర్ షెడ్యూల్లో ఖచ్చితంగా రాజమండ్రిని అయితే సందర్శన స్థలాల్లో ఒకటిగా పెట్టుకోండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి. మీ పిల్లలకు కూడా వారి చదువుల్లో ఇవన్నీ కూడా ఉపయోగపడే అంశాలని చెప్పవచ్చు. ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదండి, గతానికి సంబంధించిన జ్ఞాపకాలు

0: ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఒక నగరం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మన కోనసీమలోనే, గోదావరి తీరంలోనే, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి మహానగరం మన పక్కనే ఉందంటే మనకు నిజంగా అదృష్టం కదండి. ఇది ఇటువైపు పశ్చిమ గోదావరి నుంచి ఒక తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళాలంటే ఇంచుమించు 60 కిలోమీటర్లో వెళ్ళిపోవచ్చు. అటువైపు నుంచి రావాలంటే వైజాగ్ నుంచి ఇంచుమించు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రాజమండ్రి వెళ్ళటానికి ప్రత్యేకంగా అనేక సౌకర్యాలు ఉన్నాయండి. విమాన సౌకర్యం ఉంది, అలాగే ట్రైన్ సౌకర్యం అయితే చెప్పనవసరం లేదు. ప్రతి అరగంటకు కూడా మీకు అన్ని ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రైలు ప్రయాణానికి అయితే ఇబ్బంది లేదు. కాబట్టి మీరు మీ షెడ్యూల్లో ఖచ్చితంగా ఈ పర్యాటకం షెడ్యూల్లో మీరు పర్యటించాల్సిన నగరాల్లో మీ డైరీలో రాజమండ్రిని మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈసారి మిస్ అవ్వకుండా పుష్కరాల్లోపే రాజమహేంద్రవరాన్ని 2 రోజులు ట్రిప్ పెట్టుకుని మొత్తం నగరాన్నంతా చక్కగా చూసిరండి. మీకు మంచి మంచి తీపి అనుభూతి అయితే కలుగుతుందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి ఉండనా, మరి రేపు మరొక పర్యాటకంతో, ఆధ్యాత్మిక ప్రదేశంతో మీ ముందుంటా. సెలవు మరి.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు, ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు, మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ 2nd ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటు.

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: in Vishnu FM 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్,
1: ఫోన్ 7999.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818162377962372950.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మనసు పిచ్చిది కథ వింటారు. ఆయన వెనుక నుంచి బైక్ దిగి గుమ్మల్లోకి అడుగుపెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది శైలు. వచ్చేసావా అమ్మా? అమ్మయ్యా అంటూ రెండు చేతులతో నా నడుము చుట్టేసి గోముగా నా భుజం మీద తలవాల్చింది. 13 ఏళ్లకి నా అంతే తిరిగిపోయిన నా కూతురు. దాని ముఖంలో ఎంతో రిలీఫ్. అమ్మ ఎడబాటు సహించలేకపోయిందిగా ఉన్న బిడ్డ. పాపం తల్లంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారా? ఇక ఆ తర్వాత డైలాగ్ వినండి. నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చుంటే ఈ వెదవ పొనిటైల్తోనే స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది. నిమిషం నిమిషం లూజ్ అయిపోయి చేస్తున్నాననుకో. ఈ 3 రోజులు బట్టి దా ముందు నాకు చిక్కదీసి జడవి. అది సంగతి. ఒళ్ళు మండిపోయింది. ఆయన అంతే, రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చారా? చేతిలో సూట్ కేసన్నా అందుకోలేదు. పద పద, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇన్స్పెక్షన్. పైనుంచి దూతలు దిగారు అన్నట్టు మొన్న నువ్వు ఊరెళ్లే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేస్ తెచ్చి ఇంట్లో ఎక్కడో పెట్టాను. ఇంపార్టెంట్ ఫైళ్లున్నాయి అందులో. వెళ్ళగానే ముందది వెతికివ్. అర్జెంటో అంటూ ఏకతరముడు. ఇక మా అబ్బాయి కిరణ్ రియాక్షన్. నీకేం చెప్పానమ్మా, నా బ్లాక్ షర్ట్ కార్ డ్రైవ్ ప్యాంట్ ఇస్త్రీ చేసి వెళ్ళమన్నానా? అది కాదురా. సరే సరే, నీతో వాదిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు, కానీ ముందవి ఐరన్ చేసి పెట్టు. ఇక ఆగటానికి ఆలోచించడానికి ఆస్కారం ఇక్కడా? వాళ్ళ అవసరాలు తీరాలి, గుమ్మం దాటాలి. నా మీద నేను జాలిపట్టానికి కూడా అప్పటిదాకా ఆగాల్సింది. కాసేపు యంత్రాన్ని అయిపోయాను. ముగ్గురు ఇల్లు దాటారు. అప్పుడు స్థిమితంగా ఇల్లు ఎలా ఉందా అని కలిగి చూశాను. కిష్ కిందలా ఉంది. ప్రాణ స్నేహితురాలి కూతురి పెళ్లి. ఒక్కరోజు ముందు రావే అని రోజుకి 10 సార్లు ఫోన్. వెళ్ళాను, పెళ్ళయింది. అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను. 3 రోజులు నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కమనీయంగా తయారు చేశారంటే, సింకు నిండా, ఆ కింద టబ్బు నిండా, అంట్ల గిన్నెలు. నా అనుమానం, నేను వెళ్ళాక ఒక్క చెంచా అయినా కడుగుండరు. ఇక వాషింగ్ మెషిన్ పక్కన విడిచిన బట్టల మీట ఇంటి నిండా దుమ్ము. ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్టుగా పుస్తకాలు, కాగితం ఉండలు. మా వాడు తోచినప్పుడల్లా చెల్లెల్ని ఏడిపించే ఆటతో పాటు పేపర్ బాల్స్తో కూడా ఆడుకుంటాళ్ళండి. ఇక టీవీ ముందర పళ్ళెల్లో ఏదో స్వీట్, దాని చుట్టూరా బారులు తీరిన చీమలు. రామచంద్ర, ఇల్లా ఇది? 2nd క్లాస్ ప్యాసింజర్ల వెయిటింగ్ రూమ్ కాని. ఇక పెరట్లోకి వెళ్ళి చూద్దునా? కోటలో ఉన్న తులసమ్మ వడలిపోయి దీనంగా చూస్తుంటే మిగతా కుండీల్లో మొక్కల సంగతి అడగనేలా. నేను వెళ్లే రోజున చీకటి వీడలేదని పెరట్లో వేసిన లైటు ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది. పాపం నిన్న మోటార్ వేసి ఉంచేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా ట్యాంక్ నుండి నీళ్లు పోతూనే ఉన్నాయి. నేను చెప్తేనే ఆపారు. తర్వాతైనా పక్కింటావిడ ఫిర్యాదు, నిన్న మోటార్ వేసి ఉంచేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా ట్యాంక్ నుండి నీళ్లు పోతూనే ఉన్నాయి. నేను చెప్తేనే ఆపారు తర్వాతైనా అంటూ పక్కింటావిడ ఫిర్యాదు. ఎప్పుడొచ్చినా మళ్ళీరా అంటారండి, నన్నేం చేయమంటారు అంటూ పని మనిషి సంజాయిషి. ఏమనుకోను, ఎవరితో ముత్తుకోను. ఏళ్ళు వచ్చి ఆయనకి బాధ్యత లేదు, పిల్లకాయలు వాళ్ళకి డిసిప్లిన్ లేదు, ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు. ఎప్పుడొస్తుంది వైనం, ఎలా వీళ్లతో వేగడం. ఇల్లు సర్దే పనికి వంచిన నడుము పైకెత్తే వేళకి తిరిగొచ్చేసింది మా పట్టాలం. అమ్మా ఏన్నా పెట్టవా అన్న కూతురు. అబ్బా ఆ బ్రెడ్డు జాము తిని తిని బోర్ కొట్టేసిందమ్మా, మంచి టిఫిన్ ఏన్నా చేసి పెట్టు అంటూ నా కొడుకు. అరే ఈ పాటికి తయారు చేసి రెడీగా ఉంచుతామనుకున్నాను, ఎలాగైనా ఈ మధ్య నీ స్పీడ్ తగ్గిందోయ్ అంటూ మా ఆయన. తిక్కరేగిపోయింది నాకు. రైలు దిగి ఇంట్లో కాలు ముప్పి

దగ్గరునుంచి వంచిన తల ఎత్తకుండా చేస్తున్నాను చాకరి. ఇప్పటికీ కొలిక్కిరాక చేస్తున్నాను. టిఫిన్ చేసి పెట్టాలా టిఫిన్ అంటూ కయ్యమన్నాను. అంత పనేం ఉందోయ్ అనబోయి బిగుసుకుంటున్న నా ముఖం చూసి మాట మార్చి, పనికంత తొందరేమిటోయ్, ప్రయాణం చేసొచ్చావు, కాస్తంత రెస్ట్ తీసుకుని అప్పుడు ప్రారంభించవచ్చు కదా అన్నారు మావారు సానుభూతిపూర్వకంగా. ఏమిటి రెస్టా? రెస్ట్ తీసుకునేట్టుంచారా ఇల్లు? ఏవే శైలు? ఒసే రాక్షసి, నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న తువ్వాళ్లు పడేయద్దని. దగ్గరికెడితే ముక్కకంపు కొడుతున్నాయి ఆ దుప్పట్లన్నీ. ఆ సోఫా నిండా కిరణగాడి ఇన్స్ట్రుమెంట్లే. చూసుకోకుండా కూర్చుంటే టెట్నస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఇంట్లో నేల మీద ఆంగులు మందనింటి దుమ్ము. ఇంకెక్కడ కూర్చోమంటారు? ఎక్కడ పడుకోమంటారు? దీనికి కోపంగా, నేను చెబుతూనే ఉన్నానోయ్, అమ్మకు నచ్చదు, కాస్తంత సర్దండ్రా అని మావారు అతి బుద్ధిమంతరంగా చెప్పబోయారు. ఆహా, తమరు తక్కువ తినదేమిటి? బెడ్రూంలో అద్దం ముందు షేవింగ్ సెట్ ఆరిపోయి ఎండిపోయి మరకలు కట్టుంటే. మరీ మరీ చెప్పెళ్ళాను కరెంటు బిల్లు కట్టేయండి టైం అయిపోతుంది అని. కట్టారా? అబ్బే, ఒళ్ళు అసలు వంగటం లేదెవరికి. కుయిక్కి మనకుండా ముక్కురు జారుకున్నారు నా ముందు నుంచి. తలతిప్పి చూస్తే ఒకళ్ళు కంప్యూటర్ దగ్గర, ఒకళ్ళు ఫైళ్ల మధ్య, ఒకళ్ళు టీవీ దగ్గర బిజీ అయిపోయినట్టు కనిపించారు. ప్రాణమొప్పగా పెళ్లింటి నుంచి తెచ్చిన అరిసెలు, కారపూస, లడ్డూలు పళ్ళ నిండా తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టేసి వచ్చేశాను. పావుగంట తర్వాత వెళ్ళి చూస్తే పళ్ళెంలో పలికైనా లేదు. ఇక దీపాల వేళ అప్పటికి కాస్త తీరిక చెక్కి ఆరిన బట్టలు మడతేస్తూ దీవాని మీద కూర్చున్నాను. ఎక్కడ చూసిందో చదివే చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చేసింది శైలు. అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వేసుకుని వెనుక నుంచి నన్ను కౌగలించుకుని గారాలు పోతూ ముభావంగా ఉన్న నన్ను కూల్చేసింది. దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు లేకపోతే అసలు బాగాలేదే అమ్మా అంటూ నా కైస్ పెట్టాడు. ఇక మావారు కూడా, అమ్మయ్యా నవ్వావా, ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉందోయ్ అన్నారు బోళాగా మందహాసం చేస్తూ. ఎందుకో సేదదీరునట్టుగా ఉంది నాకు. ఆ రాత్రి సురేఖ, అది నా స్నేహితురాలు, ఫోన్ చేసింది. పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇంకో రోజు నువ్వు ఉంటే బాగుండేదే అంది. భలేదానివే, ఈ మూడు రోజులకి ఇల్లు కంగాళీ కంగాళీ అయిపోయింది. మా వాళ్ళు సొంత ఇంట్లోనే కాందీసీకుల్లా బిక్కుబిక్కు ఉంటూ ఉన్నారనుకో అంటూ పొద్దుటి నుంచి ఇల్లు యథాస్థితికి తీసుకురావడానికి నేనెంత శ్రమపడ్డానో చెప్పుకొచ్చాను. నవ్వుతూ నవ్వుతూ అంతా విని, మరీ మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పించేసినట్టున్నావు, ఆనక సర్వింగ్ మేడ్ని చేసేశారని నువ్వే బాధపడతావేమో, జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. నేను చేస్తున్న పొరపాటుని గుర్తు చేసిందా? నేను ఆలోచనలో పడ్డాను. నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను రోబోలాగా అయిపోకూడదని, మా వాళ్ళని ఎలాగైనా మార్చి తీరాలని, మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని. కానీ దేంతో ప్రారంభించాలో అర్థం కాలేదు. స్నానం చేసి సోప్ బాక్స్ నిండా నీళ్లుంచేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయడం, టిఫిన్లో భోజనాలు లాగించేసి పళ్ళల్లో చేతులు కడిగేసి ఆ చేతులు నా కొంగుకు కట్టెనికో తుడిచేసి చక్కా పోవటం, దీవాన్ మీద దిళ్లు కింద పడేసి ఇష్టం వచ్చినట్టు దొరలటం, డోర్మెట్ మీద కాళ్ళు ఆంచనైనా ఆంచకుండా పక్కనుంచి మురిక్కాళ్ళతో వచ్చేయడం, చెప్పుకుంటూ పోతే చేంతాడంత అవుతుంది లిస్టు. రోజూ వాళ్ళు చేసే ఈ విధవ పనులు వెనుక నుంచి సరిచేసుకుంటూ వచ్చేసరికి నా పనిభారం రెట్టింపైపోతుంది. ముందవి మానిపించాలి. నాలుగు రోజులు వాళ్ల వెనక వెనకే తిరుగుతూ, హెచ్చరిస్తూ, బెదిరిస్తూ, బతిమాలుతూ వాళ్ల పని వాళ్ల చేత చేయించేటప్పటికీ తాతలు దిగొచ్చారు. ఆ తర్వాత రెండు రోజులు ఏం చేస్తారా అని సైలెంట్గా చూశాను. దారిలో పడ్డారు, సంతోషపడిపోయాను. ఇక మూడో రోజు బాత్రూంలోంచి యథాప్రకారం నా కూతురు కేక, అమ్మా టవల్ తలుపు మీద వేయి. వేశాను. బయటకు వస్తూనే, అమ్మా నా రిబ్బన్లు ఉతుకో, నెయిల్స్ కట్ చేయి, మొన్న ఆదివారం చేయాల్సినవన్నీ నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని సతాయింపు. మర్చిపోలేదు, మానేశాను, అంత చిన్న పనులు కూడా చేసుకోలేదు. ఈవేళ కూడా అలాగే వస్తే నీళ్ళను చేయిస్తానన్నది మిస్. అది బెదిరింపా హెచ్చరింపా? నాకేం లెమ్మని ఈరోజు ఊరుకుందును, కానీ అది నిజంగాని నీళ్ళను చేసి వేలాడిపోయేస్తే చూడలేని. ఇక మా కిరణ్గాడి రూటే వేరు. అడగటం, అభ్యర్థించడం అన్న మాటలు వాడి డిక్షనరీలోనే ఉండవు. అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను, దాంతోపాటు ఇది చేసాయి ఆర్డర్.

కాదంటే కథాకళి. దర్జాగా షెల్ఫ్లో అట్టడుగు పుస్తకం ఒక్కలాగు లాగి పై పుస్తకాలన్నీ గుట్టగా కింద పడినా తనివి కానట్టే. అమ్మా ఇవి సర్దే అని చెప్పేసి ఏలేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మనసు పీచ్చిది కథ విన్నారు. దీని తర్వాత విభాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: అమ్మా మన్ను తినంగనే చిచువును ఆకొంతిను వెదినో చూడు నోరు ఆ
2: అమెరికాగా ఎలా అయినా.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2379 6 23 7295.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: विष्णु एफएम 90.4
1: కార్యక్రమంలో ముందుగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు జయప్రద జయసుధ ప్రముఖంగా నటించిన సినిమా శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సూర్యునికొకటే ఉదయం పాట వింటారు. రచన దాసరి, సంగీతం చక్రవర్తి. 1980లో విడుదలైన శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఈ పాట వినండి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్

0: చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు రాజపుత్ర రహస్యం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరుమల్లె పువ్వు మీద పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కేవీ మహాదేవన్. ఎస్డి లాల్ దర్శకత్వంలో 1978 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించారు. మరి పాట వినండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. రాజపుత్ర రహస్యం చిత్రం నుంచి బాలు, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఛాలెంజ్ రాముడు చిత్రం నుంచి కోప్పడకే కోమలాంగి పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. 1980లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించిన ఈ చిత్ర దర్శకులు టిఎల్వి ప్రసాద్. మరి పాట వినండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఛాలెంజ్ రాముడు చిత్రం నుంచి బాలు ఆలపించిన పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాలచందర్ దర్శకత్వంలో చలం, శారద జంటగా నటించిన చిత్రం సంబరాల రాంబాబు. 1970లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మామ చందం.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: సంబరాల రాంబాబు చిత్ర నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. తర్వాత పాట గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికి. పాట మీకోసం అమ్మ కోసం చిత్రంలోని ఈ పాట గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు. 1970 విడుదలైన అమ్మ కోసం చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు. మరి పాట వినండి.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR Raju బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద.

0: 9494565858.
1: అమ్మ కోసం చిత్ర నుంచి బాలుగానం చేసిన గువ్వలా ఎగిరిపోవాలి పాట విన్నారు కదా. తర్వాత పాట కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1977 విడుదలైన చిత్రం దొంగలకు దొంగ. కృష్ణ జయప్రద జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఎవరేమన్నను తోడు రాకున్నను పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం చెళ్లపిళ్ల సత్యం. మరి పాట వినండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వికెట్ల వెనుక చురుగ్గా కదలడం, ఒత్తిడిలోను బంతిని అలవోకగా స్టాండ్స్ ఆవలకి బాధేయడం, వినగానే ఇదంతా ధోని గురించే అని అనుకుంటారు. కానీ మన అమ్మాయిల క్రికెట్ టీంలోను అలాంటి స్టార్ ప్లేయర్ అయితే ఉన్నారండి. వారి పేరే రిచా ఘోష్. మరి ఆవిడ గురించి తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. చివరి ఓవర్ 18 పరుగులు కావాలి, అప్పుడు ఏ బ్యాటర్లు ఉంటే ఖచ్చితంగా ఆట గెలుస్తామని నమ్ముతారు అని మాజీ క్రికెటర్ జులన్ గోస్వామిని కమెంటర్ అడిగిన ప్రశ్న ఇది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం, హర్మన్ ప్రీత్, రిచా ఘోష్. హర్మన్ది ఏళ్ల అనుభవం, 22 ఏళ్ల రిచా పైన అంతే నమ్మకం ఉంచారామె. అందుకు కారణం రిచా ఆటతీరే. క్రీడాకారులకు నెలవైన పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి రిచాది. నాన్న మనబేంద్ర ఘోష్ క్లబ్ క్రికెట్ ఆడేవారు. ఆయనతో పాటు మైదానాలకు వెళ్లేది రిచా. పెద్ద అనుభవజ్ఞురాల్లా ఆటను మొత్తం తీక్షణంగా గమనించేది. దాన్ని చూసిన తండ్రి, నువ్వు ఆడతావా అని అడిగితే అవునందట ఆ 4 ఏళ్ల రిచా. అమ్మాయి కదా, అందుకని అక్కడ ఎక్కువగా ఆడే టేబుల్ టెన్నిస్ లో చేర్చారు. కానీ రిచా క్రికెట్నే ఎంచుకుంటానంది. దీంతో ఆయనే కోచ్గా మారారు. అమ్మాయిలు లేరు, దీంతో అబ్బాయిలతోనే సాధన చేసేది. అందరూ అమ్మాయికి ఈ ఆటెందుకు అని అన్నవారే. దీనికి తోడు మధ్యతరగతి కుటుంబం, సరైన సదుపాయాలు లేవు. అయినా తండ్రి ప్రోత్సాహంతో అవరోధాలన్నీ దాటుకుంటూ తనని తాను తీర్చిదిద్దుకుంది. దూకుడైన ఆట భయం లేకపోవడం రిచా ప్రత్యేకతలు. కాబట్టి సెలెక్టర్లను ఇట్టే ఆకర్షించింది. 2020 T20 విమెన్స్ వరల్డ్ కప్తో 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకైతే అడుగుపెట్టేసింది. రిచా క్రీజులో నిలదొక్కుకోవాలని కాదు, ప్రతి బంతిని బౌండరీ దాటించాలన్నదే అనుకుంటుంది. బలమైన హిట్టింగ్ ఆమె నైజం. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ గొప్ప ఫినిషర్గాను పేరు తెచ్చుకుంటుంది. అంతేకాదండి, మెరుపు వేగంతో స్టంపింగ్ చేసే చురుకైన వికెట్ కీపర్గా కూడా. ఒక్క బాల్తో 6 పరుగులు సాధించే అవకాశం ఉన్నప్పుడు దాన్నే సాధిస్తే సరి అని అనుకుంటా. చివరి వరకు గేమ్లో ఉండి జట్టుని గెలిపించాలనే ఆలోచిస్తా. అందుకే కీలక సమయాల్లో ప్రశాంతంగా ఉండటానికి ముందే ప్రణాళికతో సిద్ధంగా ఉంటా. పవర్ హిట్టింగ్పై ఎక్కువగా దృష్టి పెడతా. అదే వికెట్ల వెనుకుంటే బంతిపైనే నా ధ్యాసంతా. ఈ విషయంలో ధోనిని ఆదర్శంగా తీసుకుంటానని రిచా ఆసియా కప్లో 29 బంతుల్లో 64 పరుగులు సాధించి అంతర్జాతీయ T20లో 50 రన్స్ సాధించిన అతిపిన్న భారత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ పేరునున్న రికార్డును బ్రేక్ చేసింది. టోర్నీ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్గాను నిలిచింది. మహిళల్లో ఫాస్టెస్ట్ వన్డే ఇంటర్నేషనల్ 50 కూడా రిచాదే. అందుకే తనని రిచా రాకెట్, ఘోష్ ఎక్స్ప్రెస్ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు. స్మృతి మందనతో పాటు ద 100 క్రికెట్ లీగ్లోనూ ఆడింది. 2023 WPL కి బెంగళూరు జట్టు ఆమెను 1.90 కోట్లకి దక్కించుకుంది. RBC మహిళా జట్టు కప్పు సాధించడంలోనూ రిచాది ప్రధాన పాత్రే. ప్రతి కంపెనీని ఆకాశంలోకి పంపాలని అనుకుంటా. అదే ఓ భావోద్వేగమే. అయితే జట్టు ముఖ్యమా, సొంత రికార్డు ముఖ్యమా అంటే మాత్రం జట్టు అనే సమాధానమిస్తా. జట్టు విజయాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తానని రిచాకి వరల్డ్ కప్ సాధించాలన్నది లక్ష్యం అని అన్నారు. U19 జట్టులో భాగంగా అందుకున్న వరల్డ్ కప్ని సీనియర్ టీంలోనూ సాధించాలని చూస్తుంది. అందులో భాగంగానే సత్తా చాటుతోంది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో అవతల వికెట్లు పడుతున్నా నిలదొక్కుని జట్టు ఉత్తమ స్కోర్ సాధించేలా, పాకిస్తాన్పై గెలిచేలా కృషి చేసింది. మిగతా మ్యాచ్లోనూ అది కొనసాగిస్తానంటోంది. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి. ఓకే లిసనర్స్, ఈరోజు మనం రిచా ఘోష్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చలికాలంలో పెద్దలు పిల్లలు ఎక్కువగా ఉన్నితో తయారు చేసిన స్వెటర్లను ధరిస్తూ ఉంటారు. వీటి మీద మురికి చేరినప్పుడు వాటిని జాగ్రత్తగా శుభ్రం చేయాలని, లేని పక్షంలో వాటి మన్నిక దెబ్బతింటుందని నిపుణులైతే చెబుతున్నారు. స్వెటర్ మీద చేరిన మురికిని సులువుగా తొలగించే చిట్కాలైతే తెలుసుకుందామండి. ఒక గిన్నెలో 1 కప్పు వెనిగర్ని తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పలుచున చేతి రుమాలను ముంచి

దానితో స్వెటర్ ని తుడవాలి. మురికి ఎక్కువగా ఉన్న భాగాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. తరువాత గాలి తగిలేలా ఆరబెట్టేయాలి. ఒక బకెట్ నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ వేసి బాగా కలిపేయాలి. ఈ నీళ్లలో స్వెటర్ ను ముంచి 5 నిమిషాలు నాననివ్వాలి. ఆ పైన చేతులతో సున్నితంగా రుద్దాలి. తర్వాత స్వెటర్ ని మంచి నీళ్లలో ఒకసారి ముంచి ఆరేయాలి. చిన్న గిన్నెలో 2 చెంచాల బేకింగ్ సోడా వేసి అందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. స్వెటర్ మీద మురికిగా ఉన్న చోట ఆ నీటిని కొద్ది కొద్దిగా చిలకరించి వేళ్లతో నుసిమి మెల్లగా పిండేయాలి. ఆ పైన గాలికైతే ఆరబెట్టాలి. స్వెటర్ను హ్యాంగర్కు వేలాడదీసి దాని మీద కొద్దిగా కార్బోనేటెడ్ వాటర్ను స్ప్రే చేస్తే చాలండి. చెమట వాసన, దుమ్ము తదితరాలు తొలగిపోతాయి. ఒక బకెట్లో సగానికి పైగా గోరువెచ్చని నీళ్లు పోసి అందులో 2 చెంచాల ఉప్పు, కొద్దిగా షాంపూ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో బాగా మాసిన స్వెటర్ను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత చేతికేళ్లతో సున్నితంగా ఉతికి మంచి నీళ్లలో ముంచి ఆరేయాలి. స్వెటర్ మీద నూనె లేదా గ్రీజు మరకలు పడితే వాటి మీద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లి చేతి రుమాలుతో తుడిస్తే సరిపోతుంది. రోజా పువ్వు అనగానే ఎరుపు, తెలుపు, పసుపు లేదా గులాబీ రంగు వాటిల్లోని ఛాయలో మాత్రమే మనకి తెలుసు. కానీ మన ఊహకైనా అందని రంగుల్లోని గులాబీలు పూస్తున్నాయండి. ఇప్పుడు అరుదైన అందానికి ఎవరైనా సరే ఫిదా అయిపోవాలి. సృష్టిలో ఎన్ని రకాల పూలు ఉన్నా గులాబీల సౌందర్యమే వేరు. ప్రేమ సందేశాలు, శుభాకాంక్షలు ఇలా అన్నింట ఈ పూలరానిదే అగ్రాసనం. అందుకే అందులో సహజంగా ఉన్న అరుదైన రంగుల్ని పెంచడంతో పాటు మరెన్నో కొత్త వాటిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఎర్రని ఎరుపు మీద ఎరుపు గీతలతో సెల్ఫ్ డిజైన్ను తలపించే రెడ్ ఇన్స్టిట్యూషన్ రోజా పూలను ఒక్కసారి చూస్తే మరే పువ్వు వైపు చూడరంటే అతిశయోక్తి కాదేమో. సహజ జన్యు ఉత్పరివర్తనం ద్వారా ఆవిర్భవించిన ఈ రోజాలు ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ నర్సరీల్లో దొరుకుతున్నాయట. ఇందులో గులాబీ రంగువి ఉన్నాయి. అరుదైన ఆరెంజ్ రంగు రోజాల్ని చూస్తే ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటి వాటిల్లో ఎరుపు, తెలుపు కలగలిసినట్లుగా ఉండే ఆరెంజ్ స్ప్లాష్ గులాబీలు కళ్ళని కట్టిపడేస్తున్నాయి. ఈక్వెడార్లోని ఫార్మ్స్లో ఎక్కువగా పెంచే ఈ రోజా పూలు కాషాయ రంగులో విరిసే బెంగాలీ రోజాలను మురిపించాయట. వేజ్ లో ఎరుపు రంగు చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ముదురు, ఎరుపు, నలుపు కలిసినట్లున్న బ్లాక్ బకారా గులాబీలు హాయిగా అనిపిస్తాయి. ముక్కుమల క్లాత్ తో తయారు చేశారా అన్నట్లు ఉండే ఈ రోజా పూలు వేజ్ లో అమరిస్తే 2 వారాల వరకు తాజాగా ఉంటాయట. పీచ్, ఆప్రికోట్ రంగుల్ని కలగలిపినట్లు ఉన్నదే డేవిడ్ ఆస్టిన్ జూలియట్ రోజ్. దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రయత్నించి రూపొందించిన ఈ రంగులో వేసిన మొదటి గులాబీ సుమారు 30 కోట్ల రూపాయలు పలికిందట. దీన్ని $5 మిలియన్ రోజ్ అని కూడా పిలుస్తారు. హరవిల్లులో ఉన్నవి, లేనివి ఇలా ఎన్నో రంగులు గులాబీల్లో ఉన్నాయి. కానీ నీలం రంగు ఇప్పటి వరకు లేవనే చెప్పాలి. ఆ రంగు వర్ణద్రవ్యం ఆ జాతి మొక్కలో లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఆస్ట్రేలియా, జపాన్లకు చెందిన కంపెనీలు జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుపు రంగు రోజాలో దాన్ని ప్రవేశపెట్టగలిగారు. టర్కీలోని హఫిటి గ్రామంలో కాటుక కళ్ళను తలపించే నల్లని రోజాలు పూస్తాయి. అక్కడి నేలలో పిహెచ్ శాతం అధికంగా ఉండటం వల్లే అవలా పూస్తున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. ఇంతేనా, కాస్త మట్టి రంగుని తలపించే జకటన్ ఉదా రంగులోని రోజా మిడ్ నైట్, లేలేత గులాబీ రంగు, పిస్తా రంగు కలగలిసినట్లుండే మింట్ జులెప్, ఇలా కళ్ళకు ఆహ్లాదాన్ని పంచి ఇచ్చే గులాబీలు అరుదైన రంగుల్లో ఎన్నెన్నో ఉన్నాయండి. ఓకే లిస్నర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయెస్ట్ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను.
0: వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈ రోజు మనం మునగాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి: మునగాకు 1 కప్పు, ఎండుమిర్చి 10, ఉల్లితరుగు 1 గుప్పెడు, వెల్లుల్లి రొబ్బలు 4, చింతపండు నిమ్మకాయంత, ఉప్పేమో తగినంత, వేయించిన నువ్వుల పొడి 2 స్పూన్లు, నూనె 6 స్పూన్లు, కొబ్బరి తురుము 5 స్పూన్లు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున, కరివేపాకు 2 రొబ్బలు, ఇంగువ 1/2 స్పూన్. ఇక కావాల్సినవి అయితే తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు తయారీ విధానం అయితే తెలుసుకుందాం. ముందుగా చింతపండును కడిగి పక్కనుంచితే కొంచెం నానుతుంది. మునగాకును కడిగి నీళ్లు వడకొట్టాలి. ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి 8 ఎండుమిరపకాయలను వేయించి తీసేయాలి. అదే ప్యాన్లో ఉల్లి తరుగుని అది కాస్త వేగాక మునగాకుని చేర్చాలి. ఆకు మెత్తబడిందనుకున్నాక సెగ తీసేయాలి. చల్లారేక వెల్లుల్లి, చింతపండు, ఉప్పు జత చేసి గ్రైండ్ చేయాలి. అందులో కొబ్బరి తురుము, నువ్వుల పొడి వేసి కలియబెట్టాలి. కడాయిలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ 1/1 వేయాలి. ఈ తాలింపును పచ్చడిలో కలపాలి. ఇది అన్నం, ఇడ్లీ, దోశలు ఎందులోకైనా బాగుంటుందండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా మంచి విషయాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2379 6 23 7295.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి గ్లాకోమా రోగులు యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది పరిశోధకులు సూచిస్తున్నారండి. మరి ఎందుకంటే తలను కిందకి వంచి చేస్తే కొన్ని భంగిమలు కారణంగా కంటి మీద ఒత్తిడి పెరిగిపోతుందట. మరి కంటి నాడి దెబ్బతినడం కారణంగా కంటి లోపల స్రావం వల్ల ఒత్తిడి పెరిగి చూపు దెబ్బతింటుంది అని చాలా మంది న్యూయార్క్ పరిశోధకులు చెబుతున్నారు. మరి కాబట్టి శారీరక వ్యాయామాలు, బరువులు, ఎత్తడాలు, ముఖ్యంగా తలకిందులుగా వేసే ఆసనాలు వంటి వాటి వల్ల గ్లాకోమా రోగుల్లో ఒత్తిడి మరింతగా పెరిగి కంటి నాడి ఇంకా దెబ్బతినే అవకాశం ఉందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. మరి ఇందుకోసం వీళ్లు ప్రయోగపూర్వకంగా కొందరు గ్లాకోమా రోగుల్ని, కంటి సమస్యలు లేని వాళ్లని ఎంపిక చేసి తలకిందులుగా వేసే కొన్ని ఆసనాలు వేయించారు. మరి వీటి వల్ల రెండు విభాగాల్లోని వ్యక్తుల్లోనూ కంటి నరంలో ఒత్తిడి పెరిగినట్లు గుర్తించారు. మరి వాళ్లు మళ్లీ మామూలుగా కూర్చున్న 10 నిమిషాల తర్వాత పరిశీలిస్తే అది ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఈ ఆసనాల వల్ల ఆరోగ్యవంతుల్లో అది మరి కాసేపటికి పూర్తిగా సర్దుకొని పెద్దగా ప్రభావం చూపించకపోవటం కానీ గ్లాకోమా రోగుల్లో మాత్రం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లు ఈ రకమైన ఆసనాలను బదులు వేరేవి ఎంపిక చేసుకోవటం మంచిది అని డాక్టర్లు అలాగే పరిశోధకులు సూచిస్తున్నారు. మలిసినర్స్, ఇప్పటి వరకు కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. మళ్ళీ మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట తెచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, cell 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మా లిసనర్స్, కుక్కలు క్యాన్సర్లను పసిగట్టగలవన్నది తెలిసిందే. మరి ఇప్పుడు అదే పద్ధతిలో ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు మొజాంబిక్ లోని ఎడ్యురాడ్రో మాండలెన్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. మరి ఎలుకల్లో 1000 రకాలకు పైగా ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్లు ఉంటాయట. అదే మనుషుల్లో అయితే 100 నుంచి 200 వరకు మాత్రమే ఉంటాయి. అంటే అవి మనకన్నా వాసనల్ని బాగా పసిగట్టగలవన్నమాట. మరి దానితో ఆఫ్రికాలో పెద్ద పరిమాణంలో ఉండే ఎలుకలను టీవీ వ్యాధిని పసిగట్టేలా శిక్షణ ఇస్తున్నారు. మరి రోగుల శ్లేషంలోని బ్యాక్టీరియా వాసనను పసిగట్టగానే అవి వాటి కాళ్లను పైకెత్తి ఒకదాంతో ఒకటి రుత్తుకుంటాయి. ఒకవేళ బ్యాక్టీరియా లేకపోతే ఏమీ చేయకుండా ముందుకు వెళ్లిపోతాయి. మరి సాంప్రదాయ పద్ధతిలో ఓ 100 శాంపిల్స్ ను టెక్నీషియన్లు మైక్రోస్కోప్ కింద పరీక్షించాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. కానీ ఓ ఎలుక కేవలం 20 నిమిషాల్లోనే పసిగట్టేస్తుంది. మరి టీబీని గుర్తించే పరికరాలు లేని మారుమూల గ్రామాల్లో ఈ ఎలుకల వల్ల వ్యాధిని సులభంగా గుర్తించవచ్చని మాండలేన్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. మలిస్నర్స్, ఎలుకల టెక్నీషియన్ అయితే ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ టు ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, చీకట్లోను మనం చూడగలిగితే ఎంత బాగుంటుంది కదా. మరి మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ రక్షణ విభాగానికి ఉపయోగపడే రోబోలకి ఇలాంటి లెన్స్ కానీ రూపొందించగలిగితే అవి మరెంతో సేవ చేస్తాయనడంలో సందేహం లేదు. మరి అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఏనుగు ముక్కు, చేపలు, లాబ్స్టర్ల చూపులోని గుణాలను మేళవించి ఓ కృత్రిమ కంటిని రూపొందించారు. మరి ఆ కన్ను చీకట్లోనూ చూడగలుగుతుందట. ఆ రెండు జంతువులు మురికి నీళ్లలోనూ స్పష్టంగా చూడగలుగుతాయి. మరి మిగిలిన జంతువులకి భిన్నంగా ఏనుగు ముక్కు, చేపల వంటి రెటీనాలో వేల కొద్ది బుల్లి క్రిస్టల్స్, కప్పులు లాంటివి ఉంటాయట. మరి అవి కాంతిని ఎక్కువగా గ్రహించడం ద్వారా శత్రువుని గ్రహిస్తాయట. మరి దాంతో అలాంటి కళ్ళను కృత్రిమంగా రూపొందించారు.

అయితే ఈ పుల్లి క్రిస్టల్స్ కప్పు లాంటి నిర్మాణాలను లాబ్స్టర్ లోని సంక్లిష్ట కంటి నిర్మాణాన్ని పోలి ఉండేలా తయారు చేశారు. ఎందుకంటే దాని కళ్ళు గ్రహించే కాంతితో గాఢత ఎక్కువ ఉంటుందట. మరి అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది కూడా. ఫలితంగా ఆ కృత్రిమ కన్ను చీకట్లోనూ స్పష్టంగా చూడగలుగుతుందని డాక్టర్లు అలాగే పరిశోధకులు పేర్కొంటున్నారు. మరి రోబోలతో పాటు ఈ లెన్సులు సదూర తీరాల్లో

0: ముఖ్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
6: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, శారీరక వ్యాయామం, విటమిన్ డి, మరి ఇవన్నీ కూడా బిడ్డ ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మనందరికీ తెలిసిందే. మరి లిసనర్స్, తల్లి తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామం, విటమిన్ డి ఇవన్నీ కూడా బిడ్డ ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నది మనందరికీ తెలిసిందే. అయితే బొడ్డతాడు పరిమాణం ఆధారంగా పుట్టబోయే బిడ్డ ఎముకల పొడవును గుర్తించవచ్చు అని అంటున్నారు సౌత్ హాంప్టన్ విశ్వవిద్యాలయ నిపుణులు. మరి బొడ్డుతాడు పెద్దగా పొడవుగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఎముకలు కూడా పెద్దగాను పొడవుగాను దృఢంగాను ఉంటాయని వాళ్లు వివరిస్తున్నారు. అదే పొట్టిగా ఉంటే ఎముకలు కూడా పొట్టిగానే ఉంటాయట. మరి ఇందుకోసం వీళ్లు కొందరు పిల్లల్ని ఎంపిక చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డుతాడు పరిమాణాన్ని పరిశీలించారట. మరి ఆ తర్వాత వాళ్లు ఎదిగే క్రమంలో 9, 15, 17 సంవత్సరాల కాలంలో వాళ్ల ఎత్తు, బరువు, ముఖ్యంగా ఎముకల పొడవు మందాన్ని గుర్తించారట. అందులో బొడ్డుతాడు పెద్దగా పొడవుగా ఉన్న ఎముకలు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. మరి దీన్ని బట్టి వాళ్లకు మధ్య వయసులో ఎముక ఆరోగ్యం బాగుంటుందని, అలాగే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం తక్కువ అని కూడా పరిశోధకులు అలాగే డాక్టర్లు పేర్కొంటున్నారు. మరి లిసనర్స్, ఇప్పటి వరకు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి రేపు మరలా తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే అఫ్రీన్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4. చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
1: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
0: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు

0: తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లోలానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
1: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
0: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పు ధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
1: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
0: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను, జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు

0: విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవీ వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: Hi friends, a very good afternoon. Are you waiting for Vijnana Darshini? ఓకే లిసనర్స్, మరి ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. లిసనర్స్, ఒక్క

ఒకసారి కాస్త వెనక్కి వెళ్లి మహావిస్ఫోటనం జరిగిన తర్వాత శక్తి పదార్థాల పరస్పర మార్పుల అనంతరం జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ పదార్థంలోని ప్రాథమిక కణాలు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన మూలకాలుగా తయారైనవి. అయితే మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న మూలకాలు 92. వీటిలో 81 ఘన పదార్థాలు, 9 వాయు పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు. ఇక ఈ మూలకాలతో ఏర్పడ్డవే ఆదికాలపు ధూళి మేఘాలన్నమాట. అయితే ఈ మేఘాల్లోని పదార్థమే అటు నక్షత్రాలుగా ఇటు గ్రహాలుగా ఏర్పడింది. అంటే గ్రహ నక్షత్రాల్లోని మౌలికమైన మూల పదార్థం ఒకటేనన్నమాట. ఇక గోడకు కొట్టబడి ఉన్న పిడక, పొయ్యిలో మండుతున్న పిడక, ఇక పేడ అనే ఒకే పదార్థంతో తయారైనవి కదా. అయితే మరి పొయ్యిలోని పిడకే మండుతుందే, అంటే దాన్ని మండించాం కనుక మండుతుంది. అయితే సూర్యుని కూడా మండించాలి కదా. ఎవరు మండించారు, ఎలా మండించారు అనుకుంటే ఎవ్వరు మండించరు, తనంతట తానే మండుతున్నాడు. ఇక సూర్యుడు ఎందుకు మండుతాడో శాస్త్రవేత్తలు సకారణంగా తెలియజేశారు. ఇక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే ఈ మూడు దశల్ని జీవుల నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. అవునా, మనకే కాదు సూర్యునికి కూడా ఈ మూడు దశలు ఉంటాయి. మొదటిది బాలభాస్కరుడు. ఇక తిమిరాంధకారాన్ని సంహరించి ఉషఃకాంతులు వెదజల్లుతూ తూర్పు దిక్కున ఉదయించాడు బాలభానుడు అంటూ సూర్యోదయాన్ని గూర్చి హృద్యంగా అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు కవులు. అవునండి, మరి సామాన్యంగా మన దృష్టిలో బాలభాస్కరుడంటే అప్పుడే ఉదయించిన సూర్యుడు అనే అర్థం వస్తుంది. కాని ఇక్కడ బాలభాస్కరుడంటే ఉదయించే సూర్యుడనే అర్థం ఏమాత్రం కాదు. నక్షత్రం ఏర్పడిన నాటి తొలి దశ. అయితే ఈ నక్షత్రాలను భ్రూణ నక్షత్రాలు అని అంటారు. ఇక్కడ భ్రూణ అంటే శిశువు అని అర్థం. ఇక విశ్వాంతరాళంలోని మూలకాల ధూళి మేఘాల నుండి గ్రహ నక్షత్రాలు ఏర్పడతాయని కదా మనం తెలుసుకున్నాం. ఇక ఈ నక్షత్రాలు అలాగే పుట్టాయనేది ఎలా తెలిసింది అనే ప్రశ్న మనకు వస్తుంది. అవునా, ఇక కాలపురుష మండలం. ఇక కాలపురుష మండలం అనే నక్షత్ర మండలంలోంచి చూస్తే తెల్లని దూది పింఛల చంద్రుని ఆకారమంతగా మసక మసగ్గా ఒక నెబ్యులా కనిపిస్తుంది. దీన్ని ఆరియన్ నెబ్యులా అని అంటారు. ఇక ఏప్రిల్ మాసంలో సాయంత్రం పూట చుక్కలు వచ్చే సమయానికి పశ్చిమాకాశంలోకి చూస్తే 3 చుక్కలు బాగా ప్రకాశిస్తూ ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇక వీటిని మన గ్రామాల్లో ప్రజలు గొరకొయ్యలు అని అంటారు. ఈ 3 చుక్కలని కలుపుకుని వాటికి పైన అంటే తూర్పుకు దూరంగా 2 పెద్ద చుక్కలు, కింద పశ్చిమంగా 2 పెద్ద చుక్కలు కనిపిస్తాయి. వీటన్నింటినీ కలుపుకున్నదే ఈ కాలపురుష మండలం. అయితే ఈ మండలంలో ఈ 3 చుక్కలకు అంటే గొరకొయ్యలకు కిందగా ఈ నెబ్యులా అనేది కనిపిస్తుంది. ఈ నెబ్యులా మనకు 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు రేడియో టెలిస్కోప్ తో ఈ నెబ్యులాను పరిశీలిస్తుంటే ఈ నెబ్యులాకి అవతల ఉన్న ఒక నల్లని పెద్ద మేఘం అంటే ధూళి మేఘం నుండి నక్షత్రాలు పుడుతున్నట్లుగా తెలుసుకున్నారు. ఇక వీటి పుట్టుక మామూలే. విశాలంగా ఉన్న వాయు ధూళి పదార్థం దగ్గరగా జరిగి దట్టంగా ఏర్పడి సాంద్రత చెందుతుంది. ఈ వాయు ధూళి పదార్థాలు ఇలా వేగంగా దగ్గరగా రావడంలో వాటి మధ్య ఘర్షణ ఏర్పడి దానిలో ఉష్ణోగ్రత అనేది జనిస్తుంది. ఈ స్థితిలోనే దీన్ని ఎంబ్రియో స్టార్ అని అంటారు. అదే భ్రూణ నక్షత్రము అన్నమాట. ఈ భ్రూణ నక్షత్రం నిరంతరం దానిలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల మరింత పదార్థాన్ని దానిలోకి తీసుకుంటూ దాని ఆకారాన్ని పెంచుకుంటుంది. ఇలా 10,000,000,000 సంవత్సరాలు గడిచిన తర్వాత దానిలోని సాంద్రత, పరిమాణం, ఉష్ణోగ్రత అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇక ఉష్ణోగ్రత ఎంతకు పెరిగిపోతూ ఉందంటే దాదాపు 1,40,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ కు పెరిగిపోతుంది. అంటే ఆ గోళాంతర భాగంలో ఈ ఉష్ణోగ్రత జనించేసరికి ఇక దాని మధ్య భాగంలో ధర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ ఏర్పడి శక్తి అనేది జనిస్తుంది. లిస్నర్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి.

0: சத்யஸ்ரீ கம்ப்யூட்டர்ஸ், ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక రెండవ దశ ఎవ్వర సూర్యుడు. సూర్యగోళ అంతర్భాగంలో థర్మో న్యూక్లియర్ చర్యలు ప్రారంభం కావడంతో సూర్యుని ఎవ్వర దశ ప్రారంభమైనట్లే. ఇక్కడ ముందు రెండు విషయాలు తెలుసుకుంటే గాని ఈ ఎవ్వన కాల జీవితం అనేది అర్థం కాదు. అదేంటంటారా, ఒకటేంటంటే సూర్యంలోని భాగాలు, రెండోది థర్మో న్యూక్లియర్ చర్యలు. ఇప్పుడు సూర్యంలోని భాగాల గురించి తెలుసుకుందాం. సూర్యుడు వాయుగోళం అని కదా మనందరికీ తెలుసున్నది. అయితే కొబ్బరికాయలో పీచు, దాని కింద టెంక, దాని కింద కొబ్బరి, దాని మధ్య నీటి భాగాలు అనే నాలుగు భాగాలు ఎలా ఉంటాయో సూర్యగోళం కూడా కొరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్, దాని మధ్య ప్లాస్మా ఆవరణం అనే నాలుగు భాగాలుగా ఉంటుంది. ఇక వీటిలో సూర్యగోళ గర్భంలో ఉండేది ప్లాస్మా ఆవరణం. దీనిలోనే తొలిత న్యూక్లియర్ చర్యలు అనేవి ప్రారంభమవుతాయి. ఆటం బాంబు అంటే ఏంటో తెలుసుకుందాం. హిరోషిమాలో అంత విధ్వంసాన్ని సృష్టించిన యురేనియం 235కి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది తెలుసుకునే ముందు యురేనియం 235 అంటే ఏంటో తెలుసుకోవాలి, అవునా? ఇక ఇక్కడ యు అంటే యురేనియం, 235 అనేది దాని ద్రవ్యరాశి సంఖ్య. అసలు ఈ ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి? యురేనియం పరమాణు గర్భంలో 92 ప్రోటాన్లు, 143 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే 92 + 143 = 235, అవునా? కాబట్టి దాని ద్రవ్యరాశి సంఖ్య అనేది 235. అప్పుడు ఆ యురేనియం ను U-35 అని పిలుస్తారు. మరో రకం యురేనియం ఉంది, దానిలో దీనిలాగానే దాని గర్భంలో 92 ప్రోటాన్లు ఉండి న్యూట్రాన్లు మాత్రం 146 మాత్రమే ఉంటాయి. యు 238 అని అంటారు. ఇవన్నీ యురేనియం యొక్క ఐసోటోప్ రూపాలు. ఇక పరమాణు నిర్మాణం, కొన్ని ఇళ్ళు, కొన్ని డాబాలు, కొన్ని వీధులు, ఇవన్నీ కలిసినదే ఒక ఊరు. ఇక కొన్ని ఊళ్ళు, పట్టణాలు కలిసింది ఒక జిల్లా అవుతుంది. అలాగా కొన్ని గ్రహాలు, ఉపగ్రహాలు కలిసి ఒక నక్షత్రం అధీనంలో ఉండటమే సూర్య కుటుంబం. ఇలాంటి కొన్ని సూర్య కుటుంబాలు కలిసిమెలిసి ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉండేదే నెబ్యులా, అంటే గెలాక్సీ అన్నమాట. ఇలాంటి కొన్ని నెబ్యులాలన్నీ కలిసి ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నదే ఒక విశ్వం అవుతుంది. ఇక ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో కూరబడ్డ కేంద్రకం కూడా కలిసి ఉన్న కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నదే పరమాణువు అవుతుంది. ఇక పరమాణువు నుండి విశ్వం వరకు ఉన్నది ఒకే పద్ధతి. ఈ పద్ధతికి భిన్నంగా ఈ ప్రకృతిలో ఏ పదార్థం లేదు. ఇక ఈ ప్రకృతిలో 92 మూలకాలు సహజ సిద్ధంగా ఉన్నాయని, ఇవి ఆదికాలం నాటి బ్రహ్మాణువు బద్దలైన తర్వాత ఏర్పడ్డాయని ఇంతకు ముందే తెలుసుకున్నాం, అవునా? అయితే ఈ మూలకాలన్నీ కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, మీసాన్లు అనబడే వాటి చేత ఏర్పడినవే. కాని వాటి వివిధ అమరికలను బట్టి రకరకాల మూలకాలుగా ఆవిర్భవించాయి. ఇక రకరకాల ఆకారాలు, వివిధ రకాల అంతస్తులు గల మేడలన్నీ రాయి, సున్నం, ఇనుము, కలప అనే పదార్థంతోనే ఎలా ఏర్పడ్డాయో ఈ మూలకాలు కూడా అలాగే ఏర్పడ్డాయి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం పరమాణు నిర్మాణం గురించి తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సృష్టి క్రమంలో హైడ్రోజన్ అనే మూలకం ప్రాథమికంగా హెచ్చు స్థాయిలో తయారైందని మనకు తెలుసు, అవునా? ఇప్పుడు హైడ్రోజన్ పరమాణువునే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హైడ్రోజన్ పరమాణువులో కేంద్ర స్థానంలో ఒక ప్రోటాన్ ఉంటుంది. ఆ ప్రోటాన్ చుట్టూ ఒకే ఒక్క ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే ప్రోటాన్లు ధన విద్యుదావేశాన్ని కలిగి, ఎలక్ట్రాన్లు ఋణ విద్యుదావేశాన్ని కలిగి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇక సూర్య కుటుంబంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం, అంటే 99.85% సూర్యునిలో ఉన్నట్లుగా పరమాణువులోని ద్రవ్యరాశిలో 99.97% దాని కేంద్రంలోనే కేంద్రీకృతమే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్లు అత్యంత బలశాలురన్నమాట. ఇంతవరకు పరమాణువు గురించి మనకి రెండు విషయాలు తెలిసాయి. అవేంటి? దాని కేంద్ర స్థానంలో అత్యధిక ద్రవ్యరాశి కలిగిన ధనావేశాలైన పాజిటివ్ ప్రోటాన్లు ఉంటాయని, ఇక అత్యల్ప ద్రవ్యరాశి కలిగి ఋణావేశాలైన నెగటివ్ ఎలక్ట్రాన్లు దాని చుట్టూ ఉంటాయని మనందరికీ తెలిసింది, అవునా? ఇక పరమాణువులోని ఎలక్ట్రాన్లోని ఋణావేశం అంటే నెగటివ్, ఇక ప్రోటాన్లోని ధనావేశం ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఒకదానికొకటి పరస్పరం వ్యతిరేక శక్తులు కాబట్టి ఒకదాని విద్యుదావేశాన్ని మరొకటి రద్దు చేస్తుంది. అప్పుడది ఎలాంటి విద్యుదావేశాలు లేక తటస్థంగా ఉండిపోతుంది. ఇప్పుడు మనందరికీ మరొక అనుమానం వస్తుంది, అదేంటి? అధిక ద్రవ్యరాశి గల ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఎందుకు కలుపుకుని ఉండవు అనే డౌట్ వస్తుంది, అవునా? అధిక ద్రవ్యరాశి గల ప్రోటాన్లు ఎలక్ట్రాన్లను ఎందుకు కలుపుకుని ఉండవు అనే డౌట్ అనేది వస్తుంది, అవునా? ఇక భూమి కూడా ఎప్పుడూ తనపై ఉన్న ప్రతి వస్తువును తనతో అంటి పెట్టుకోవాలని చూస్తుంది. కానీ మనమేం చేస్తాం? మన శక్తిని కూడా తీసుకుని భూమి ఆకర్షణని కాదని అడుగు తీసి అడుగులు

0: చేస్తాం. ఇక మనలోని ఆ చలన శక్తి వల్లే భూమిని అంటి పెట్టుకుని పడి ఉండక కదులుతూ ఉంటాం. అలాగే మన భూమి కూడా, ఇక సూర్యుడు కూడా తన గురుత్వాకర్షణ శక్తితో నవగ్రహాల్ని వాటి ఉపగ్రహాల్ని తనలోకి లాక్కోవాలని చూస్తాడు తన అగ్నికి ఆజ్యంగా. కాని గ్రహాలన్నీ సూర్యుని ధిక్కరించి అమిత వేగంతో సూర్యుని చుట్టూ పరుగులు తీస్తుంటాయి. ఈ విధంగానే ఖచ్చితంగా పరమాణువులో కూడా ఇదే జరుగుతుంది. ఇక ప్రతి ఎలక్ట్రాను సెకనుకు కొన్ని లక్షల సార్ల ప్రోటాన్ చుట్టూ, అంటే కేంద్రకం చుట్టూ పరుగులు తీస్తూ స్థిరత్వాన్ని చేకూర్చుకుంటుంది. ఇక ఇప్పుడు హైడ్రోజన్ విషయం చూస్తే, దీనిలో ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ ఉంటాయి. కాబట్టి దాని పరమాణు సంఖ్య 1 అవుతుంది. దాని పరమాణు భారం 1.008. ఇక కార్బన్ పరమాణు భారం 12. ఇక దీన్ని ప్రమాణంగా తీసుకుని మిగిలిన మూలక పరమాణువుల భారాన్ని లెక్క కడతారు. ఇక కొన్ని మూలకాల్లో, న్యూక్లియస్ లో 2 ప్రోటాన్లు అనేవి ఉంటాయి. కొన్నింటిలో 3, 4, 10, 50 ఇలా చాలా ఉంటాయి. అయితే ఒక పరమాణు కేంద్రకంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో దాని చుట్టూ తిరుగుతూ అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ఒక ప్రోటాన్ 5 ఎలక్ట్రాన్లు లేదా 4 ప్రోటాన్లు, 2 ఎలక్ట్రాన్లు గల పరమాణువులు అసలు ఉండనే ఉండవు. ఇక ఈ విధానంలో మూలకాలలో 1 హైడ్రోజన్ అవుతుంది. ఇక 2 హీలియం. ఇక 8 ఆక్సిజన్. 79 బంగారం అవుతుంది. అంటే ఒక బంగారపు పరమాణు కేంద్రంలో 79 ప్రోటాన్లు, వాటి చుట్టూ 79 ఎలక్ట్రాన్లు అనేక కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఆక్సిజన్ పరమాణు కేంద్రకంలో 8 ప్రోటాన్లు ఉండి దాని చుట్టూ 8 ఎలక్ట్రాన్లు 2 కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. లిసనర్స్, మరింత వరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా మనకు తెలియని అనేక విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అవైష్ణవి. వెల్కమ్ టు అజయ్ సంగతి. ఓకే అండి, ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులతో వచ్చేసా. మరి సంగతులు ఏంటో తెలుసుకుందామా? కాస్త లావుగా ఉండే వాళ్ళు యోగాసనాలు వేయడానికి ఉత్సాహంగా ముందుకు రారు. లావుగా ఉండడం వల్ల తమ శరీరం ఎలా కావాలంటే అలా వంగదని, ఒకవేళ కష్టపడి వేయడానికి ప్రయత్నించినా ఎదుటి వాళ్ళు తమను చూసి నవ్వుకుంటారేమోనని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకు స్ఫూర్తిగా నిలవడానికి శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వెలరి సుగున్ తన వంతుగా ప్రయత్నిస్తోంది. తాను లావుగా ఉన్నప్పటికీ 3 ఏళ్లుగా యోగా సాధన చేస్తూ అతి కష్టమైన ఆసనాల్ని కూడా సులువుగా వేస్తోంది. సుగన్ యోగాసనాల ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పెడితే 100,000 మంది వరకు వాటిని చూశారట. మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలు పెట్టండి. ఇది చేయడం మా వల్ల కాదు అనుకోకండి. సానుకూలంగా ఆలోచిస్తే ఎంత లావుగా ఉన్న వారైనా యోగాసనాలు వేయడం సాధ్యమే అంటోంది సగున్. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పెరుగుతున్న వయసు శరీరానికే కాని తన ఇష్టాలకు అభిరుచులకు కాదని ఉత్సాహంగా నిరూపిస్తోంది 104 ఏళ్ల గ్రేస్ బెట్. చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులకు, స్నేహితులకు స్వెటర్లు, శాలువాలు అల్లిచ్చేది. బాధ్యతలన్నీ తీరిపోయి 100 ఏళ్లు పైబడి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులోనూ ఇంకా కుట్లు, అల్లికలను వదిలిపెట్టలేదు. పైగా తను అల్లిన వివిధ ఆకృతుల్లోని వస్త్రాలతో పట్టణంలోని పబ్లిక్ టెలిఫోన్ బూత్లు, బస్టాప్లు మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. తను అల్లిన వస్తువులను గ్రేస్ ఓ స్థానిక సంస్థకు అందజేస్తోంది. ఆ సంస్థ సభ్యులు వాటితో వివిధ ప్రాంతాలను అందంగా అలంకరిస్తున్నారు. రేపు నేను లేకపోయినా ఈ చురుకానుకలు ఊరంతా ఉంటాయి. వాటిని చూసి అందరూ నన్ను గుర్తు చేసుకుంటారు. ఇంతకంటే నాకేం కావాలి అంటోంది గ్రేస్ ఆనందంగా. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: పదార్థం కారణమనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి, హైటెక్ రెస్టారెంట్ అట. మరి దాని గురించి తెలుసుకుందామా? రెస్టారెంట్కి వెళ్తే మెనూ చూసుకుని ఏం కావాలో ఆర్డర్ చేసి అయ్యో వచ్చేంత వరకు ఎదురు చూడాలి. తిన్న తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్ళి బిల్లు చెల్లించి మెల్లగా బయటపడాలి. ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తోంది శాన్ ఫ్రాన్సిస్కోలోని కొత్తగా ప్రారంభించిన ఇట్స్ ఆ రెస్టారెంట్. దీంట్లో సిబ్బంది లేకపోయినా కావలసినవి తెప్పించుకుని చక్కగా ఆరగించవచ్చు. రెస్టారెంట్ లోపలికి వెళ్లిన కస్టమర్లు అక్కడ అమర్చిన ఐప్యాడ్ల మీద తమకు కావాల్సిన పదార్థాలను ఆర్డర్ చేయాలి. ఆర్డర్ ప్రకారం ప్రత్యేకంగా అమర్చిన అరల్లో పదార్థాలను పెట్టేస్తారు లోపల వంటగదిలోని సిబ్బంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే మొత్తం పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఈ అనుభవం కొత్తగా కాస్త వింతగా ఉండి ఇక్కడకు వచ్చే కస్టమర్లు రోజు రోజుకు పెరగడంతో తెగ సంబరి పడిపోతున్నాడు యజమాని టిమ్ యంగ్. ఓకే లిజనర్స్, మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neuro Surgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: మంచి సాంగ్ అయితే వినేశాం కదండి. బరువు మోస్తూ పర్వతాన్ని ఆరోహించాడట. మరి ఆ సంగతి తెలుసుకుందామా? నలుగురు నడిచే దారిలోనే తాను నడిస్తే అందరూ తన గొప్పతనం ఏముంటుంది అనుకున్నాడు రష్యా వెయిట్ లిఫ్టర్ ఆండ్రీ రోడిచెవ్. అందుకే సరికొత్తగా పర్వతారోహణ చేసి రికార్డ్ సృష్టించిన వారందరిలోనూ ప్రత్యేకంగా నడిచిపోయాడు. ఎలాగంటే యూరప్ లోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎల్ బ్రాస్ ను ఆండ్రీ అందరిలా కాకుండా 75 కేజీల బరువును మోస్తూ ఎక్కాడు. జిమ్ లో చేసే వ్యాయామాల్లో భాగంగానూ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బరువులు ఎత్తడం చూస్తుంటాం. ఆండ్రీ మాత్రం అందరికంటే భిన్నంగా 18,510 అడుగులు ఎత్తున్న పర్వతాన్ని భుజాల మీద 25 కేజీల బరువున్న ఇనుప కడ్డి పెట్టుకుని దానికి అటు ఇటు 25 కేజీల బరువున్న ఇనుప బ్లేడ్లను తగ్గించుకుని ఎక్కాడు. ట్రెక్కింగ్ ని వెయిట్ లిఫ్టింగ్ ని కలగలిపి తాను అందరికంటే భిన్నమని అలా నిరూపించుకున్నాడు ఆండ్రీ.
4: ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ సాంగ్. Listen it and enjoy.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి, ఆఫీసులో కూడా పడుకోవచ్చట. మరి విషయం తెలుసుకుందామా? రాత్రినంతా నైట్ డ్యూటీ చేసినా అర్జెంటు పని మీద మన్నాడు కూడా ఆఫీసులోనే ఉండిపోవాల్సి వస్తే ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఓ పక్క నీరసం, మరో ఒక పక్క నిద్ర ముంచుకొస్తూ ఉంటాయి. అప్పుడు కాసేపు కొనుక్కు తీసినా కాస్త అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అలాంటి వారి కోసం

0: ఫ్లానెల్ అనే గ్రీక్ డిజైనర్ కంపెనీ సరికొత్తగా రూపొందించినవే ఈ డెస్క్లు. అలసి సూచిన వాళ్లు దీంట్లో పడుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మిగిలిన వాళ్లు పడుకున్న వారికి ఏమాత్ ఇబ్బంది కలిగించకుండా ఓ పక్కగా తమ పనులు తాము చేసుకోవచ్చు. ఓకే లిజనర్స్, ఇవాళ కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం కదా. మరి ఇంకొన్ని టాపిక్స్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే వైష్ణవి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విషన్ 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ట్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్ట్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH

0: స్టూడెంట్స్ హెచ్ పైలరి ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగుడన గ్రామం, హర్ణరెడ్డి మేడం, పల్లవ మేడం గారు, స్టాఫ్ అందరు బాగున్నారా మేడం? విజయ మేడం గారు అందరూ?
1: మేమందరం చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. వర్షం ఏం కొద్దిగా వచ్చింది, అక్కడ వస్తుందా మేడం లేదా మేడం?
1: ఇక్కడ ఎండగా ఉందండి, ఈ రోజు వర్షం ఆగిపోయింది.
2: కొద్దిగా వచ్చింది మేడం, ఎక్కువేం రాలేదు.
1: మా వర్షాన్ని మీరు తీసుకున్నారు.
2: పంపిస్తామంటారు, ఎప్పుడు పంపిరు? టాపిక్ ఏమైనా ఉందా మేడం?
1: ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదండి.
2: అవును మేడం, అవును మేడం.
1: ఉత్సవం మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళతో జ్ఞాపకాలు ఏమైనా గుర్తించుకోవాలనుకుంటున్నారా?
2: ఫ్రెండ్షిప్ అంటే మేడం పని చేసుకుని తర్వాత చేయించుకొని సహాయం చేయించుకొని మరిచిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ ఎట్లా లేరు మేడం?
1: అవునండి, అవును.
2: ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తించుకొని మనకు అవసరమైతే మనం సాయం చేయాలి, వాళ్ళ అవసరమైతే వాళ్ళకి సాయం చేయాలి. ఇది స్నేహ బంధం అంటే ఇది మేడం.
1: అవునండి.
2: ఎందుకంటే వాళ్ళు అవసరాలు తీరే వాళ్ళు డబ్బు రూపంగా అన్ని రూపంగా తర్వాత చేయించుకొని మరిచిపోతారు మేడం.
1: అవును,
2: అది ఎప్పుడు గుర్తించుకోవాలి మేడం, చేసిన సహాయాలను మర్చిపోకూడదు.
1: అవునండి.
2: అది మనం కూడా మన పిల్లలకు కూడా చెప్పాలి మేడం, ఫలానా సాయం చేసినారు మనం కూడా చేయాలనేది చెప్పాలి మేడం. ఎవరో చేసినారు, ఎవరో మోసం చేసినారు అనే అది ఎవరు చేయకుండా ఉండేది కూడా తప్పు మేడం.
1: అవునండి.
2: ఎవరో వాళ్ళ విజ్ఞతకే వదిలేసి మళ్ళీ మామూలు చేయాలి మేడం. ఎవరో ఒక్కరు మోసం చేసినారంటే అలానా కూడా వదిలిపెట్టరాదు మేడం, ముందుకు వచ్చి చేయాలి మేడం.
1: మరి చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా మీతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు?
2: ఉన్నారు మేడం, దండి ఉన్నారు మేడం. మేము ఒకరికొకరు సాయం పెళ్లిళ్ళు గానీ ఏమైనా గానీ అట్లా కలిసి చేస్తాము. వాళ్ళ ఇంట్లో కలిసి ఇదైతే మేము చేస్తాము మేడం, మా ఇంట్లో అయితే కూడా వాళ్ళు వచ్చి చేస్తారు మేడం.
1: ఓకే అండి,
2: అది స్నేహబంధానికి విలువ మేడం కూడా అది.
1: అంతే అండి, అలాగే ఉండాలి.
2: అంతే కదా, మనం చేయించుకొని వాళ్ళకి పోకుండా ఉండరాదు మేడం.
1: అవును,
2: వాళ్ళు మన ముందైనా వాళ్ళ ముందైనా మనకు వచ్చినా వాళ్ళకి వచ్చినా మనం చేయాలి మేడం, ప్రతి ఒక్కరు కూడా.
1: ఓకే అండి, మరి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
2: మేడం స్నేహబంధం నుంచి స్నేహబంధము ఎంత మధురం అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి.
2: అలాగే మా మిత్రులు బ్రహ్మయ్య గారి కోసము, సర్దార్ గారి కోసము, వింటున్న అందరి కోసం మేడం, అందరి స్నేహితులు అందరికి కూడా ఈ మా పాట కూడా వర్తించాలని కోరుకుంటాను మేడం మనస్ఫూర్తిగా.
1: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మాది మొండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు?
0: నేను చాలా చాలా బాగున్నానండి. అక్కడ వాతావరణం ఎలా ఉంది మరి?
1: నైట్ పడ్డది మేడం వాన, ఇప్పుడు మబ్బు ఉన్నది, అంత ఎండ, కొంచెం ఎండపోట్లు వెళ్తారు.
0: ఓకే అండి, మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మరి మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఫ్రెండ్స్ అంటే ఉన్నారు మేడం, రమేష్, అశోక్, రాజు, వీళ్ళంతా మీ ఫ్రెండ్స్ మేడం.
0: ఓకే అండి.
1: చిన్నప్పుడు బాగా ఫ్రెండ్స్ ఉండే, ఇప్పటికైనా ఆపతే అంటే వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం, వాళ్ళ కాడికి పోతాం, వాళ్ళు మా కాడికి వస్తారు మేడం.
0: ఓకే అండి, మరి మీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా?
1: వారి కోసం పాట మేడం, ప్రాణ సైనికుల నుండి స్నేహానికన్నా మిన్నాన పాట అండి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి ఏ సాంగ్ అండి?
1: స్నేహానికన్నా మిన్నాన.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగా ఆరోగ్యంగా ఉన్నాం మేడం గారు. మంచి వాతావరణం కూడా బాగుంది, క్లైమేట్ బాగుంది మేడం గారు ఇప్పుడు.
0: ఓకే అండి, మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మరి మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: సార్ చిన్నతనంలో ఫ్రెండ్స్ ఆనందంగా ఉండే జీవితమే మేడం గారు, మధురమైన స్నేహితులను.
0: ఓకే అండి,
1: కానీ ఒక ఇద్దరు ఉండ్రి మేడం గారు చిన్నతనంలో, బ్రాహ్మిన్స్ శ్రీనివాసులు అని నేసేవాళ్ళు, లక్ష్మణారాయణ నా సొంత ఫ్రెండ్స్ వాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యకాలంలోనే కాలం అయిపోయారు మేడం గారు.
0: ఓహో,
1: అదొక బాధారకం నా జతలోనూ. ఆయన కూడా పోస్ట్ మ్యాన్ నేను, లక్ష్మణారాయణ.
0: ఓకే అండి,
1: ఈయన ఇంకో ఏదో జబ్బు వచ్చిన నా 7 మనుషులు చిన్న వయసే కాలం అయిపోయారు మేడం గారు వాళ్ళు.
0: అయ్యయ్యో,
1: నాటింటి నా స్నేహ బంధం ఎక్కువ నేను పెంచుకోలేదు. ఇప్పుడు ఈ కాలం ఫ్రెండ్స్ ఎట్లున్నట్టు పెడతా అంటే తింటా అంటే ఫ్రెండ్స్ మేడం గారు.
0: అవునండి.
1: హలో మేడం గారు,
0: చెప్పండి చెప్పండి.
1: వినిపిస్తుందా మేడం గారు? సౌండ్ ఇవ్వండి మేడం గారు ఇంకా కొద్దిగా.
0: హలో,
1: బాగా వినిపిస్తుందా మేడం గారు?
0: వినిపిస్తుందండి, చెప్పండి. ఈరోజు ఏ సాంగ్ ప్లే చేయమంటారు?
1: రాజా రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ లో వేళ కాని వేళ రాకోయి అతిథి అనే పాట మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే అమ్మ. పల్లవి చిట్టి తల్లి బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం. మీకు కాలేజీ లెక్చరర్స్ కి అందరికి కూడా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
0: మీకు కూడా అండి. ఎలా ఉన్నారు త్రిమూర్తులు గారు?
1: బాగున్నా. మీరు ఎలా ఉన్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: వాతావరణం అక్కడ ఎండగా ఉంది కదా?
0: అవునండి, అవును. మీకెలా ఉంది వాతావరణం అక్కడ?
1: ఇక్కడ కూడా చాలా చక్కగా ఎండ కాసేస్తుందండి. వేసవకాలం ఎండలా కాసేస్తుందండి.
0: అవునా అండి. మరి ఈరోజు మీరు చెప్పినట్టుగానే ఈరోజు స్నేహితుల దినోత్సవం. మరి చెప్పండి మీ స్నేహితుల గురించి.
1: అదేండి, నాకు ముఖ్యంగా హైదరాబాద్ లో హరేంద్ర బాబు గారి స్నేహితులు ఉండేవారండి.
0: ఓకే అండి.
1: వారు మన రేడియో విస్ట్ కూడా కాల్ చేసేవారు. మీరు గుర్తు అప్పుడు మీరు ఉన్నారా లేదా గుర్తులేదు నాకు. ఒక 4 సంవత్సరాలు అయిపోతుందండి.
0: ఓకే అండి.
1: అయితే వారండి నిజమైన స్నేహితులు అంటే వారండి. ఎప్పుడు కూడా ఒక రోజుకి ఒక మినిమం 50 సార్లు కాల్ చేసేవారు నాకు.
0: అవునండి,
1: రోజు 50 సార్లు ఆశ్చర్యస్తారు చాలా మందికి. ఇది ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది, కొంతమందికి అనుమానాస్పదంగా కూడా ఉంటుంది. రోజుకి 50 సార్లు మినిమం చేసేవారు కాల్. త్రిమూర్తులు గారు మందులు వేసుకున్నారా? త్రిమూర్తులు గారు భోజనం చేశారా? త్రిమూర్తులు గారు టీ తాగారా? ప్రతి విషయానికి చేసేవారు. ఏ స్టేషన్ పెట్టినారు? ఏ స్టేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు? ఏ స్టేషన్ లో ఉందాం మనం? ఏ స్టేషన్ కు మాట్లాడదాం? ఏదో ఒక మాటలో అలా మాట్లాడుతూ అభిమానంగా ఆప్యాయతగా ప్రేమను పంచిపెట్టిన వారిలో నేను హరేంద్ర బాబు గారు ఎప్పుడు మర్చిపోలేండి. ఎందుకంటే వారికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతీయ కార్యక్రమంలో ఘన సన్మానం చేశారండి వారికి.
0: అవునండి.
1: చేసే బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా వచ్చిందని ఆ బెంగతో చనిపోయారండి. కేవలం ఆ బెంగతో చనిపోయారు.
0: అవునవును.
1: నాకు ఇంత ఘన సన్మానం చేశారు. ఈనాడు ఈటీవీలోని పాడుతీయ కార్యక్రమంలో నాకు సన్మానం చేసి బాలు గారికి ఎలా రావడం ఏంటని చెప్పి నాతో అస్తమారు ఒక 4 రోజుల వరకు అలా అనేవారు. పాప ఆయన ధైర్యం చెప్పేవాడు, నాకు తోచుగా ధైర్యం చెప్పాడు. వారికి ఏం పర్వాలేదండి, వారికి ఏం తగ్గిపోద్దండి, ఎలాగ అలాగ అనేవాడు. కానీ పాపం వారు మనస్తాపం చెప్పి అక్కడ చెనే చెరిపోయారండి. వారితో నేను గడిపినటువంటి ఆ కాలం 5 సంవత్సరాలు వారు హైదరాబాద్ లో ఉన్నా మేము పెద్దాపురంలో ఉన్నా సరే మేము ఒక ఇంట్లో ఉన్నట్టు ఒక దగ్గర ఉన్నట్టు ఉండేదండి. హరేంద్ర బాబు గారికి నాకు అనుబంధం అలా ఉండేది అమ్మ. పల్లవి తిట్టి తల్లి
0: చాలా గొప్ప అనుబంధం అండి.
1: చాలా గొప్ప మనిషి అండి. స్నేహితుడు అంటే నాకు వారే ఫస్ట్ కనబడతారు. మీరు కొంచెం సౌండ్ శబ్దస్థాయి సౌండ్ కొద్దిగా పెంచాలి. మీ మాట నాకు మాకు సరిగ్గా వినిపించిందే వినిపిస్తుంది.
0: ఓకే అండి. ఇప్పుడు
1: బాగుంది. ఇంకా కొద్ది పెంచాలి బంగారు తల్లి మీరు సౌండ్.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఇప్పుడు బాగుందండి.

0: ఇప్పుడు బాగా వినిపిస్తుందమ్మా.
1: ఓకే అండి.
0: అయితే నాకు ఇండివిజువల్ గా స్నేహితులు కంటే ఆకాశవాణి రేడియో ద్వారా పరిచయమైన స్నేహితులు ఎక్కువ అమ్మా. చిన్న బాల్యంలో మిత్రులు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం నాకు ఆకాశవాణి రేడియో మిత్రులు, మన రేడియో ఇష్ట మిత్రులు కూడా చాలా మంది నాతో నాకు పరిచయం. అందుకని ప్రతి రోజు కూడా వారికి డెడికేట్ చేస్తున్నాను, వారికి హాయ్ చెప్తున్నాను. చెప్పడానికి కారణం కూడా అదే. ఈవేళ కూడా స్నేహితుల దినోత్సవం కాబట్టి ప్రత్యేకంగా వారికి తప్పకుండా చెప్పాలని చెప్పేస్తాను.
1: ఓకే అండి. మరి
0: మా పిన్నమ్మ గారు, మా బాబాయ్ గారు, లింగరాజు గారు, తర్వాత బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లపల్లి వెంకటరెడ్డి గారు, మస్తాన్ బాషా గారు, బండారు శంకరయ్య గారు, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, నరేందర్ రెడ్డి గారు, మన రేడియో విష్ణు ప్రసారాలు వినేవారు అందరూ కూడా, ఇంకా నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరికీ కూడా మీరు చెప్పినట్టు అందరు కాలేజీకి నడుస్తాను ముందు అనేసాను. మళ్ళీ వారికి ప్రత్యేకంగా, మా పల్లవి చిట్టు తల్లికి ప్రత్యేకంగా, నాకు తల్లితో సమానమైన మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి నేను ఎంతో అభిమానించే మన రేడియో విష్ణులో నేను ఎంతగానో అభిమానించే సరదాగా కాసేపు షో, మస్త్ టైం పాస్ షోలు అంటే బాగా ప్రాణం అని మీకు తెలుసు. సరదాగా కాసేపు షో చేసేటటువంటి మీ మేడం గారు, మా బంగారు తల్లి అనేటువంటి శ్రీమతి విజయ మేడం గారికి, విజయ బంగారు తల్లికి హృదయపూర్వకంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదే మన రేడియో విష్ణు స్టేషన్ డైరెక్టర్ గారు అనేటువంటి సుబ్రహ్మణ్యం గారికి, కేంద్ర సిబ్బందికి, సాంకేతిక నిపుణుడికి, ఆర్జీలకి పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా చిట్టు తల్లి పల్లవి గారు.
1: ఓకే అండి. మరి ఇంతమంది పెట్టలు చెప్పారు కదా, మరి వీళ్ళకి డెడికేట్ చేసేస్తూ ఏ సాంగ్ ప్లే చేయమంటారు ఈరోజు? మరి
0: అదండి, 1977లో బాపు గారు డైరెక్షన్ లో వచ్చిందండి, 1977లో వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారమ్మా. ఆ పాట అడుగుతాను వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా.
0: సినిమా పేరు స్నేహం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం కేవీ మహాదేవన్. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు. ఆ పాట ఉందమ్మా, లేదా వేరే పాట అడిగేస్తాను?
1: ఉందండి, ప్లే చేస్తామండి, చూసి ప్లే చేస్తాం.
0: మరోసారి మీకు హృదయపూర్వకంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు మా పల్లవి చిట్టు తల్లి.
1: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హృదయపూర్వక ప్రత్యేక శుభ సాయంత్రం పల్లవి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయబారి మండలం మాచవారి నుంచి. అమ్మా,
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. లైన్ జరిగినందుకు ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉందమ్మా. ఈ పూట కొన్ని విశేషాలు ఉన్నాయి పల్లవి.
0: ఓకే అండి.
1: మరి ముందుగా కార్యక్రమం మొదటి నుంచి పెట్టినారా, వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా ఒక్కమూత కూడా ఉంది. అయినా ఇది వరకట్లాగా అంత పరిస్థితి క్లిష్టంగా లేదు. నాకైతే హ్యాపీగానే ఉందమ్మా మా ప్రాంతాన్ని మార్చవారని.
0: ఓకే అండి. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మరి మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి
1: తప్పనిసరిగా అమ్మా, తప్పనిసరిగా. 2024 ఆగస్టు 4 తారీఖుని స్నేహితుల దినోత్సవాన్ని తెలియకపోయినా మాకు అనుకోకుండా 1974-75 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ 50 ఏళ్ల 49 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకున్నాం మా గెట్ టుగెదర్. 35 మంది దాకా వచ్చారమ్మ, మొత్తం 40 మంది దాకా ఉన్నాం సోదరిమణులు సోదరులు కలిసి.
0: ఓకే అండి.
1: మరి మామూలుగా లేదమ్మా, మళ్ళీ కూడా తొందరలో చేసుకుందామని సరదాగా ఉంది.
0: ఓకే, మరి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మరి అప్పుడు?
1: చాలా బాగా ఏటమ్మా అడుగుతున్నాం పదవి,
0: చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అప్పుడు అంటే?
1: చాలా, పొద్దుట టిఫిన్ తో సహా సాయంత్రం స్నాక్స్ తో సహా సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గత స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ నిజంగా ఒకళ్ళొకటి కూడా గుర్తించలేని పరిస్థితిగా అంతలా మారిపోయారమ్మా మీరందరూ కూడా.
0: ఓకే అండి.
1: మరి మా పలమిస్తే మరికొన్న మాటలు మాట్లాడబోయే ముందు మా మిత్రులు సోదరిమణుల పేర్లు ఒకసారి జస్ట్ చదువుతానమ్మా కొద్దిగా.
0: తప్పకుండా అండి, తప్పకుండా చదవండి.
1: చాలా సంతోషం అమ్మా, నీకు ధన్యవాదాలమ్మా. బలుసు మాణిక్యాంబ, బలుసు సుజాత, కాటూరి అనంతలక్ష్మి, మారిన విజయలక్ష్మి, వైట్ల రామలక్ష్మి, మేకా జానకి రామయ్య, నల్లమిల్లి వెంకటరెడ్డి అంటే నేనమ్మా, పోర్నాటి అబ్బాయి, మడిక పద్మజ, పెద్దింటి తిరుమలాదేవి, చుండ్రు ప్రసాదరావు, దంగేటి బోసుబాబు, దంగేటి ఏడుకొండలు, కాజులూరు సత్యనారాయణ, మారిన గౌతమరావు, వేడిశెట్టి జానకి రామయ్య, ముత్యాల నారాయణరావు, ముత్యాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి, నెక్కంటి వీర వెంకట ప్రసాదు, పాలకుర్తి సత్యనారాయణ, ప్రత్తిపాటి వీర వెంకట సత్యనారాయణ, రెమ్మలపూడి వీరస్వామి, సీను సూర్యారావు, తీపతి అచ్యుతరామారావు, వాల్తేరి కృష్ణమూర్తి, యనమదల గోపాలకృష్ణ, ఎర్రమాటి వెంకట్రావు, బలుసు కాంతకుమారి, నందూరి అలివేలుమంగ, చుండ్రు విద్య, చాడ కామేశ్వర సత్యనారాయణ, మేడవరపు నరసింహారావు, చింతా సూరెడ్డి. ఇలాగ మేమందరం కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందులో కూడా అమ్మా పల్లవి.
0: హలో చెప్పండి.
1: అనేక మంది ఇతర దేశాల్లో కూడా స్థిరపడ్డారు, పారిశ్రామికవేత్తగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారమ్మా. మేము నిజంగా చాలా ఆనంద పడుతుంటాం. ఈ మధ్యన మా మిత్రులకి మన కార్యక్రమాల గురించి తెలియపరిచాను.
0: ఓకే అండి.
1: పల్లవి చాలా సంతోషం, వెంకటరెడ్డి చక్కగా మాట్లాడుతున్నావు, మీ ఆర్జేలు కూడా నిజంగా నీకు సహకరించి చక్కగా వారు మాట్లాడుతున్నారు, మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియపరచమని చెప్పి.

0: పేరమ్మా పల్లవి.
1: ఓకే అండి.
0: మరి ఈ సందర్భంగా ఆనందం వ్యక్తపరుస్తూ, అలాగే మన మిత్రులు త్రిమూర్తులు గుప్తా గారు గట్టి ఇందాక చెప్పారు ఆ విషయాలన్నీ విన్నాను. వారికి, మిగిలిన వారందరికీ, బ్రహ్మయ్య గారికి ఉన్నారు కదమ్మా, మన వారు ఇప్పటికే నేను చాలా మంది పేర్లు కూడా చెప్పాను, అందుకని ఏమనుకోద్ది మిగిలిన వాళ్ళు. అయితే అమ్మా పల్లవి,
1: చెప్పండి.
0: నీకు మరొక్కసారి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ నేను కోరుకునే పాట ఏంటంటే అమ్మా,
1: ఓకే అండి,
0: జరిగిన కథ చిత్రం అనుకుంటాను ఇది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు. ఈ రోజు ఆ పాట వినిపిస్తామమ్మా పల్లవి?
1: తప్పకుండా వినిపిస్తానండి.
0: చాలా చాలా ధన్యవాదములు అమ్మా. మర్చిపోలేనమ్మా పల్లవి, నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు. ఈ రోజు ప్రత్యేకంగా నేను ఇంకా మర్చిపోలేను. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన విష్ణు సోదరులకి, మన విష్ణు శ్రోతలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియపరుస్తూ మన విజయ మేడం గారు, ప్రసాద్ గారు, అలాగే పల్లవి, నందిని, మా అందరూ ఉన్నారు కదమ్మా, మీరందరికి కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటానమ్మా పల్లవి. నమస్తే.
1: ఓకే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం సీతరాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: వాతావరణం పొడిగానే ఉంది మేడం, ఎండలు కొడుతూనే ఉన్నాయి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మరి మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఎవరన్నా ఒకళ్ళు మంచి ఫ్రెండ్ ఉంటే చాలు మేడం.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం నాకు కూడా ఒక గంట టైం ఇస్తావు, కూరగాయలు ధాన్యాల గురించి చెప్తా.
0: ఏంటండి
1: గంట టైము మాకు ఇస్తారా?
0: గంట టైం అంటే అవ్వదండి, లైవ్ ఇంకో 20 నిమిషాల్లో అయిపోతుంది కదా, మరి ఇంకా చాలా కాలర్స్ ఉంటారు కదా.
1: అందుకనే కూరగాయలు గింజలు అని చెప్దామని.
0: టైం లేదండి ఈరోజు.
1: సరే సరే మేడం, మాకు మంచి మిత్రులు.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: అందులో ఎన్నాళ్ళు వేసిన హృదయం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మనం మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చంద్రలూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: ఎండగానే ఉంది మేడం, అప్పుడప్పుడు మబ్బులుగా ఉంది.
0: ఓకే అండి, మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మరి మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఫ్రెండ్స్ ఊర్లేరులే మేడం, మా రేడియో శ్రోతల ఫ్రెండ్స్.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: ఒసే రామలమ్మ సినిమాలో
0: ఆ మూవీ నుంచండి.
1: ఇంటి ఇంటి జానవి అనే పాట ఉంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం.
1: ఉన్న మేడం, మా మిత్రులు బండార్తిక మిత్రులు గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, అనుముల మోహన్ గారికి, కర్నూలు గ్రామయ్య గారికి, మా భామతి సోమనాథ జనార్దన్ గారికి, తపలా మస్తాన్ బాయ్ గారికి మేడం.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ బాషా మేడం.
0: మస్తాన్ బాషా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరు బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలి.
0: అంతే అండి
1: మేడం. ఈ రోజు ముందుగా స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలందరికి, మా ఫ్రెండ్స్ అందరికి, మా శ్రోతలందరికి, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మేడం, హృదయపూర్వక.
0: మరి చెప్పండి, మీ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: చెప్పేది ఏముంది మేడం, మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి, పోతుంటాయి. అయినప్పటికీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని నేను చెప్తాను, స్నేహితులు స్నేహం అనేది. మనకు ఎంతో ఇబ్బందులు, అప్పుడప్పుడు బాధలు వస్తుంటాయి. ఆ బాధల్లో ఏంటంటే ముఖం మీద చిరునవ్వు ఉండదు. మనం ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు స్నేహం దగ్గర ఒక మన స్నేహితుడి దగ్గర కూర్చున్నప్పుడు అతను ఓదార్పు ఇస్తాడు. ఆ ఓదార్పు వల్ల మన ముఖం మీద చిరునవ్వు అనేది వస్తుంది. ఒక ధైర్యం, నేనున్నాను, ఏం పర్లేదులే, ఈ రకంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అని చెప్పి రెండు మూడు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఒక స్థాయి మళ్ళీ తిరిగి నిలబెట్టే అతనే వెన్ను తట్టి ఆ స్నేహం ధైర్యం ఇస్తుంది మేడం. ఆ స్నేహం అనేది ఉంటే స్నేహాన్ని మనం పొందడం కన్నా స్నేహాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం మేడం.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారు.
1: బంగారం కన్నా ఒక వజ్రం కన్నా విలువైనది స్నేహం.
0: అవునండి,
1: అలా మేడం, చాలా గొప్పది, ఎంత చెప్పినా తక్కువే. అందుకని మేడం, స్నేహం కోసం పిల్లి పందిరి సినిమాలో నుంచి దోస్త్ మేరా దోస్త్ అన్న పాట ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి కోరుకుంటూ సెలవు మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈ రోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నేను రెడ్డి చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో హవీష్. ఆయన కావ్య తాపర్ జంటగా నటించిన ఈ సినిమాని త్రిణద్రావు నకిన తెరకెక్కించారు. కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వాడేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఓ వేడుకలో ప్రముఖ దర్శకుడైన వివి వినాయక్ ఈ చిత్రంలోని మెరుపులే మెరుపులే గీతాన్ని విడుదల చేశారు. కలగిందే అయిందా, కలలానే ఉందా అంటూ సాగిన ఈ పాటకు మిక్కీ జయమేయర్ స్వరాలు సమకూర్చగా కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. రితేష్ జీరావు ఆలపించారు. ఈ పాటలో హవి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చేసిన హుషారైన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. వినోదం, ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపులతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. కథానాయకుడు కార్తీ, దర్శకుడు పిఎస్ మిత్రన్ కలయికలో విజయవంతమైన సినిమా సర్దార్.

ఇప్పుడు స్పై యాక్షన్ థ్రిల్లర్ కి కొనసాగింపుగా వీళ్ళిద్దరి కలయికలోనే సర్దార్ 2 సిద్ధమైంది. ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మాతలు. మాళవికా మోహనన్, అశిక రంగనాథ్, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10 తారీఖున థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్ర ట్రేజర్ ని విడుదల చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గెలవబోయేది మంచి విలనా చెడ్డ హీరోనా అంటూ ఆఖర్లో ఎస్జే సూర్య చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

0: ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఆయా షేర్ పాటతో ఇప్పటికే ఓ ఊపు ఊపేసిన నాని మరింత సందడి చేయబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ది పారాడైస్ టీజర్ ని ఈ నెల 6వ తారీఖున విడుదల చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీకాంత్ వదల దర్శకత్వంలో సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్నారు. ఖయాదులోఫర్ కథానాయిక. దసరా సినిమా తర్వాత నాని శ్రీకాంత్ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. భారీ హంగులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. 1:35 నివిడి కలిగిన టీజర్ సినిమాలోని ప్రపంచాన్ని చూపిస్తుందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. నిజ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మా కాలాంకి బైరోడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందన్నారు రాజేష్ వర్మ శంకర్. ఆయన హీరోగా హరిహరన్ వి తెరకెక్కించిన చిత్రం ఇది. రితికా చక్రవర్తి, పూజా కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు. కేఎన్ రావు, రామచర్ల శ్రీనివాసరావు నిర్మాతలు. ఇందులోని ఏంటో ఏమో అనే పాటను ఇటీవలే విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చేతబడులు, శుద్ర పూజలు అనే మాటల్ని నిత్యం వింటూనే ఉంటాం. అలాంటి అంశాలతో ముడిపడిన కథే ఇది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೇಕು ತವ ಚುಮ್ಮಳಿಕೆ ಆಯಾಜೆ ಬಲ್

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ముగేన్ రావు, ప్రీతి అస్రాణి, తన్యా హోప్ ప్రధాన పాత్రదారులుగా బలరామ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం నీరం. కే బిందు మాధవి నిర్మాత, సురేఖ వాణి, నితిన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ముగేన్ రావు మాట్లాడుతూ, ఇదొక విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్, ప్రేక్షకుల్ని అత్యంతం ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇది నా తొలి చిత్రం, చిత్ర బృందం అందరి సహకారంతో ఈ చిత్రం చక్కగా పూర్తి చేయగలిగాం, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రంలో తన్యా హోప్, సురేఖ వాణి, పి రాజేష్, ప్రవస్తి, డి ఇమాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరో మూవీ గురించి చూద్దాం. నటుడు, యాంకర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం సుధీర్స్ జోకర్. ఈ సినిమా ద్వారా బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. పిఎస్ సునీల్ పప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇంద్ర, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరదా వంటి విభిన్నమైన చిత్రం తర్వాత శ్రీనివాసులు, పివి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిరామి కీలక పాత్రలు నటిస్తున్నట్లు ప్రకటించి ఆమె లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సుధీర్ జోకర్స్ లో గాయత్రీదేవి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు అభిరామి. ఆమె పాత్ర మంచి ఎమోషనల్ గా ఉంటుంది. అభిరామి నటన కథకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, ఇవి ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్. మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0981623779623773.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస విను దాలా సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లాస్ట్ షార్ట్ బ్రేక్ అండ్ ల్యాండ్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నాలోనే పొంగెను నర్మదా ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. సూర్య అండ్ సమీరా రెడ్డి లీటోస్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా వివి ప్రసన్న, హరీష్ రాఘవేంద్రన్, దేవనేకామరం కలిపి ఆల్పించిన ఈ సపహెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వేటూరి సుధారామమూర్తి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపహెట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం అదిరిపోయే ఒక తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. డిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా.

కోసం మేం ప్లే చేసేబోతున్న ఈ ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే షారుఖ్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్ లీడర్స్ కి నటించిన జబ్ తక్ హే జాన్ మూవీ నుంచి చల్లా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా శ్రీగిల్ ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే గుల్జర్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే ఒక మారు కలిసిన అందం ఫ్రమ్ ద మూవీ గజని. సూర్య, ఆశన్ అండ్ నయనతార లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా, కార్తిక్ కల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వేటూరి సుధారామమూర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసే బోతున్నాం. ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే అహన్ పాండే, అన్నిత్ పడ్డా లీడ్రోస్కి నటించిన సయ్యార మూవీ నుంచి హుమ్ సఫర్ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సచేత్ పరంపర అందించగా సచేత్ తండోన్ అండ్ పరంపర తండోన్ కలిపి ఆలపించిన ఈ సఫేద్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సఫేద్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నారు. ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో లిసనర్స్, మంచి తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నాం.

ఈ తెలుగు సాంగ్ ఏంటంటే ప్రియతమా ప్రియతమా ఫ్రమ్ ద మూవీ మజిలీ. నాకు చైతన్య, సమంత, రూత్ ప్రభు, లిటిల్స్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మ్యూజిక్ అయితే గోపి సుందర్ అందించగా, చిన్మయ్ గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే చైతన్య ప్రసాద్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాను. ఎంజాయ్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు.

0: చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఓకే లిసనర్, మరి మీకోసం మేము ప్లే చేసబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ శ్రద్ధా కపూర్ లీడ్స్ కి నటించిన ఏక్ విలన్ మూవీ నుంచి గలియా సాంగ్ ఎప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అంకిత్ తివారీ అందించగా, అంకిత్ తివారీ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే మనోజ్ ముంతశిర్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసిపోతున్న లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే బంగారు కళ్ళ బుచ్చమ్మో ఫ్రమ్ ద మూవీ మురారి. మహేష్ బాబు, సునాలి బింద్రే లీటర్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే మణిశర్మ గారు అందించగా, నారాయణ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే అశోక్ తేజ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిజనర్స్, విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండ్ ల్యాండ్ స్టేట్ ఇండియో రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.